శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ 29వ తేదీ

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల విన్నారు. గానం పి సుశీల, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్ఞానము అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి.
1: కలియుగంలో మానవ జన్మ ప్రాప్తించడం అదృష్టము. కానీ కలియుగం అంతా మాయచే కప్పబడి మనుజులు అజ్ఞానాంధకారంలో చరిస్తున్నారు. తరించే మార్గం కోసం అన్వేషించి జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నారు. ఈ జ్ఞానం అంటే ఏమిటి? మనకు తెలియని దానిని గురించి మనకు పనికి వచ్చే విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం వృద్ధి చేసుకుంటే విజ్ఞానంగా భాషిస్తుంది. విజ్ఞానం అంటే విశిష్టమైన భావనా ప్రపంచం, ఆచరణీయమైన ఆలోచన.

0: సరళియే విజ్ఞానం. జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎవరి ద్వారా పొందాలి అనే విషయానికి వస్తే, ప్రతివారు ఒక గురువును పొంది వారి శిక్షణలో సంపూర్ణ జ్ఞానవంతులు కావడానికి ప్రయత్నించాలి. జ్ఞానం పొందిన జీవి సుఖశాంతులతో ఉంటాడు. గురు శుశ్రూషయా విద్య అనే సూక్తి పాటించి గురూపదేశాన్ని పొంది విద్యతో పాటు వినయాన్ని, సదాచారాన్ని, సజ్జన సాంగత్యాన్ని, క్రమశిక్షణను పొంది జీవనయాత్రలో సఫలీకృతుడవుతాడు. జ్ఞానగమ్యాన్ని చేరాలంటే సదాచార సంపన్నులు, ఆధ్యాత్మిక కోవిదులు గ్రంథాలలో ప్రవచించిన విషయాలను అభ్యసించి ఆచరణలో చూపినప్పుడు జ్ఞానం లభ్యమవుతుంది. సృష్టియాదిలో బ్రహ్మదేవుడు సకల చరాచర జీవజాతులకు జన్మనిచ్చి కొంత జ్ఞానాన్ని ప్రసాదించాడు. మనిషి పుట్టి పెరిగిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ తల్లిదండ్రుల వలన విద్యాలయ ప్రవేశానంతరం గురు శిక్షణలో విద్యను నేర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతున్నాడు. జ్ఞానాభివృద్ధికి మనిషి పలు రకాల ప్రయోగాలను చేసి ఆచరణలో చూపుతున్నాడు. జనం పెరుగుతున్న వేళలో జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంది. ప్రతి యుగంలోనూ ఆ కాలంలో పెద్దల, మునుల, సనాతనుల ఆజ్ఞలను పాటించి వారిని గురువుగా భావించి జ్ఞానవంతులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. గురువులు చెప్పిన సూక్తులు, సుభాషితాలే జ్ఞానగమ్యాలుగా మారినవి. గురువులను ఉన్నత స్థితిలో నిలబెట్టాయి. జ్ఞానవ్యాప్తి సుఖజీవనానికి తృప్తి. జ్ఞానవంతుడే యోగి, పండితుడు. గురుశబ్దంలోని పరమార్థమును ఒక శ్లోకంలో గుకారో అంధకారస్య రుకారస్థ నిరోధక అన్నారు. గుకారం అంటే గూశబ్దం, అంధకారాన్ని సూచిస్తే రుకారం ఆ చీకటిని తొలగించి వెలుగునిస్తుందని అర్థం. ఆ వెలుగే జ్ఞానం. మంచి చెడుల విచక్షణను నిర్ణయించేది జ్ఞానమే. జ్ఞాన సముపార్జన ఒక యజ్ఞం లాంటిది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి జ్ఞానబోధ చేశాడు. ఏ యుగంలోనైనా యజ్ఞాల కంటే జ్ఞానమే శ్రేష్టమైనదన్నాడు. అన్ని కర్మములు జ్ఞానములో పరిసమాప్తిని పొందుతాయని, కర్మములన్నింటికీ జ్ఞానమే పరమగమ్యంగా తెలిపాడు. ఆ జ్ఞానం పొందే విధానాన్ని గురువుల ప్రాపులో ఎలా ఉండాలో ఒక శ్లోకంలో ఇలా వివరించారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షేంతిదే జ్ఞానం జ్ఞానినే సత్వదర్శన అన్నారు. జ్ఞానం పొందాలంటే వినయంతో నమస్కరించి సమయం కనిపెట్టి తిరగాలని, గురువాజ్ఞ పాలించాలని, అలా చేసిన నాడు ఆత్మజ్ఞానులైన వారు జ్ఞానాన్ని అందిస్తారని సూచించారు. జ్ఞానవంతుడు మోహమునందడు. జీవి చేసిన పాపములు జ్ఞానమనే పడవలో దాటవచ్చని చెప్పాడు. జ్ఞానవంతుల జ్ఞానము అగ్నిలా వెలుగుతూ ఉండి సమస్త కర్మలను భస్మం చేస్తుంది. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. జ్ఞానంతో సమమైనది, పవిత్రమైన వస్తువు జగతిలో మరొకటి లేదన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కూడా పలికారు. జ్ఞానం కలగాలంటే శ్రద్ధ కావాలి, గురుభక్తితో గురువాక్యాలను పాటించాలి అన్నారు. అజ్ఞానంలో ఉన్నవారు దేనిని సాధించలేరు. జ్ఞానిని ఏ కర్మలు బంధించలేవు. కలిమానవులు జ్ఞానవంతులై ఆదర్శ జీవనాన్ని అలవరుచుకొని మార్గదర్శకులుగా నిలవాలి. అజ్ఞానం మూఢత్వంతో సమానం, చీకటిమయం. అజ్ఞానులు జ్ఞానుల సాంగత్యంలో తరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్ఞానము అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో బొప్పాయి పంట సాగు వివరాలు వింటారు.
1: ఇవాళ కార్యక్రమంలో బొప్పాయి సాగు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి సుమారుగా 30,000 ఎకరాలలో సాగు చేయబడుతూ ఎకరాకు 50 టన్నుల చొప్పున సగటు దిగుబడినిస్తుంది. జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలోనూ, కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనూ బొప్పాయి సాగులో ఉంది. ఈ యొక్క బొప్పాయి సాగు చేయటానికి అనువైనటువంటి వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది.

చెబుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకొనలేదు. మరి బొప్పాయి సాగుకు నేలల విషయానికి వచ్చినట్లయితే, నీరు నిల్వని సారవంతమైన ఎర్ర గరపనేలలు, తేలికపాటి నల్లభూములు అనుకూలము. నేలల్లో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు బొప్పాయి సాగుకు పనికిరావు. బొప్పాయి సాగులో రకాల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు అంటే ఏకలింగాశ్రయ జాతి. అదేవిధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్ కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జెయింట్ ఈ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. ఇక కో 3, కో 7, పూసా మెజిస్ట్రీ, పూసా డెలిసియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్రైజ్ సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవి. బొప్పాయి సాగులో విత్తుట విషయానికి వస్తే, ఎకరాకు డైసియన్ రకాలకు 200 గ్రాములు, గైనోడైసియన్ రకాలకు 20 గ్రాముల విత్తనము కావాలి. విత్తనమును 22.5 × 15 సెంటీమీటర్లు 150 కేజీ మందం గల పాలిథిన్ సంచులలో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. నాటే విషయానికి వచ్చినట్లయితే, భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో దున్నాలి. దీనివలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 × 40 × 40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. గుంత పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాములు అజోస్పిరిల్లం, 20 గ్రాములు ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలని గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడైసియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైసియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైసియస్ రకాలలో 4 నుంచి 5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 20 ఆడ మొక్కలకు 1 మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. మరి బొప్పాయి సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి మొక్క 1 ఇంటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతులోప నివారణకు 5 గ్రాములు జింకు సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్ లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్పు ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్ ధాతులోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ మరియు 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాక వైరస్సు తెగుళ్లు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేసినట్లయితే ఆకులు విప్పారి దిగుబడి పెరుగుతుంది. ఇక ఫెస్టిగేషన్ విషయానికి వచ్చినట్లయితే, సిఫారసు చేయబడిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెస్టిగేషన్ ట్యాంకు ద్వారా, ఫుట్ స్ప్రేయర్ ద్వారా కానీ డ్రిప్పు మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్

పత్రపు ఎరువుని ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకోసారి 260 గ్రాముల చొప్పున చెట్టు పాదిలో కలపాలి. బొప్పాయిలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మొక్క మొదల దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు అంటే డబుల్ రింగ్ పద్ధతి తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్పు పద్ధతిలో నీరు పెట్టిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రిప్పు ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజులకు 1 మారు 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని అందునట్లు డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరమును బట్టి నీరు అందించాలి. ఇక బొప్పాయి సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కాండం మొదలు కుళ్ళు విషయంలో నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1% అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడపాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చెప్పుకునేది బూడిద తెగులు. ఆకులపైన, కాడలపైన మరియు క్రొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగుదల కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటరు కెరాథెన్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసిన సమర్థవంతంగా బూడిద తెగులును నివారించవచ్చు. తరువాత ఆకుమచ్చ తెగులు. అక్టోబరు నవంబరు నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవును. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజబ్బు 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు కలిపి పక్షము రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారి చేసినట్లయితే ఆకుమచ్చ తెగులును నివారించవచ్చు. తరువాత కాండం కుళ్ళు. కాండము మొదలు కృల్లిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురులాంటి ద్రవం కారుతుంది. దీని నివారణకు 1 కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రము మరియు 90 కిలోల పశువుల ఎరువు, అలాగే 10 కిలోల వేపపిండి, అలాగే 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మండెకట్టి చెట్ల పొదల్లో వేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రాములు రిడోమిల్ MZ కలిపి చెట్ల మొదల్లో మరియు కాండాన్ని తడుపుతూ మందును పోయాలి. తరువాత ఆకుముడత. ఇది కూడా వైరస్ వలన ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకొని పోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకర టింకరగా తయారవుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వైరస్ తెగుళ్లను రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేయును. అంతర్వాహిక కీటకనాశనములు ఉపయోగించి వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. తరువాత పండు ఈగ. బొప్పాయిలో పండు ఈగ కాయలు పక్వానికి వచ్చిన తరువాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటుంది. ఈ తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మము క్రిందికి చొప్పించి గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 3 నుంచి 4 రోజులలో పొదిగి చిన్న లార్వాలాగా వృద్ధి చెందుతాయి. ఇవి కాయలోని గుజ్జును తినివేయడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవటం జరుగుతుంది. దీని నివారణకు గాను తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్ల క్రింద పడిపోయిన, చెట్ల పైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిథైల్ యూజినాల్ ఎర్రను ఉపయోగించి ఆకర్షింపబడిన మగ పురుగులను నాశనం చేయాలి. 1 మిల్లీలీటరు మిథైల్ యూజినాల్, 2 గ్రాములు కార్బియోఫ్యూరాన్, 1 లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా ఉంచాలి. 1 లీటరు మందు ద్రావణాన్ని 5 సమాన భాగాలుగా చేసి ఒక్కొక్క ప్లాస్టిక్ పళ్ళెములో 200 మిల్లీలీటర్ల మందు ద్రావణాన్ని పోసి పొలంలో

0: అక్కడ ఉంచాలి.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో బొప్పాయి పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల

0: నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి రెండు ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల 20

0: వాళ్ళకి స్వచ్ఛాంద కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండింటిని ప్రాసెస్ చేయడానికి రెండు ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదే విధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ మరి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 40 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ

ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీమతి జ్యోతిష్మతి గారి స్వీయ కవితలు, అనంతరం ఏవి రమణ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది, రచన డి ప్రతిమ. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకుని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ అవకాశాల గురించి సమాన ముసావే గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ప్రసారమవుతాయి, విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చేపలలో వచ్చే పేను వ్యాధి నిర్మూలన గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా పుస్తక పఠనం ప్రయోజనాల గురించి శ్రీ వేమలకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 క్లాసికల్ మ్యూజిక్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమంను కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు

0: ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి

0: వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో శ్రీమతి జ్యోతిస్మతి గారి స్వీయ కవితలు, అనంతరం ఏవి రంగయ్య గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా శ్రీమతి జ్యోతిస్మతి గారి స్వీయ కవితలు వింటారు.

0: பபலா சை பால் நடுவுல தாமரா சை பால் புரத புள்ளா சை பால்
1: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మహిళాంతరంగం మొదటి కవిత శీర్షిక అభినవ ద్రౌపది. నేను అభినవ ద్రౌపదిని. ఆధునిక వైద్యశాస్త్రపు శస్త్రచికిత్సాలయ యజ్ఞగుండంలో అయోనిజగా జన్మించాను. నచ్చిన వరుడి కోసం నాన్న ప్రకటించిన తెలుగు మ్యాట్రిమోనీల స్వయంవరంలో నా మనసు మత్స్యయంత్రాన్ని అందం చదువు ఆస్తి ఉద్యోగం హోదా అనే 5 బాణాలతో పడగొట్టిన అర్జునుణ్ణి పెళ్ళాడాను. తీరా 3 ముళ్ళు పడ్డాక తెలిసింది అనుమానం, అహంకారం, దుర్వ్యసనం, ధనదాహం, పరస్త్రీ వ్యామోహం అనే పంచేంద్రులు అతనిలోనే దాగున్నారని. ఈ పంచపాండవుల్లో అతను ఏ రూపాన్ని బయటపెట్టినా కాదనకుండా కాపురం చేస్తుంటాను. సౌఖ్యం రాజధానిగా అతనిలోని అర్ధభాగాన్ని ఏలుకోమని ఆశీర్వదిస్తూనే ధనాంధులైన అత్తామామల సమక్షంలో తాళికట్టినవాడు తనకే పట్టనట్లు తలవంచుకు కూర్చుంటే పెట్టుపోతలు లాంఛనాల లెక్కలు తేలని పెద్దల బేరసారాల సభాపర్వంలో నాకు తెలియకుండానే నేనొక సమిధనవుతుంటాను. అత్తింటి వారి సూటిపోటి మాటలు నా ఆత్మాభిమానమనే వస్త్రాలను నట్టింట్లో ఊడ్చేస్తుంటే సహనమనే ఆపద్బాంధవుణ్ణి సాయమడిగి 10 మందిలో నా పరువును కాపాడుకుంటాను. మగమృగాలు విచ్చలవిడిగా సంచరించే అరణ్యవాసంలో వావి వరుసలు పాటించని సైంధవులను, ఉద్యోగపర్వపు సమస్యల అజ్ఞాతవాసంలో అల్లరిపాలు చేయాలనుకుని కాచుకున్న సైంధవులను దక్కలేదన్న అక్కసుతో పుకార్లతో మర్యాదను మంటగలపాలనుకునే ఉపకీచకులను లౌక్యమనే భీమబలంతో ఎదుర్కొంటూ గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని నెట్టుకొస్తుంటాను. నా మనసులో జుట్టు విరబోసుకుని రోధిస్తోన్న అసహనం, ఆవేశం, ఆలోచనల మధ్య అనునిత్యం కురుక్షేత్రం. ఈ సంఘర్షణలో ఆశయం, ఆనందం, ఆత్మవిశ్వాసం, కలలు, కళలు అనే బిడ్డల్ని పోగొట్టుకుంటాను. నన్ను నేను కోల్పోయి శూన్యమైపోయిన ఈ జీవన సంధ్యా సమయంలో ఆస్తుల సింహాసనం నాకు ఏ సంతోషాన్ని పంచగలదు? బాధలు, బాధ్యతల బరువును మోసి మోసి అలసిన నా మనశ్శరీరాలకు మహాప్రస్థానమే నా విశ్రాంతి

రెండవ కవిత శీర్షిక చీర నా జీవితం. అప్పుడెప్పుడో ఆరేళ్ల వయసులో అమ్మ చేతివేళ్లలో అలవోకగా ఒదిగి ఆమె ఒంటిని చుట్టుకునే అందమైన చీరను ఇంత కళ్ళు చేసుకుని ఇష్టంగా చూడటం నిన్నటి నా అపురూప జ్ఞాపకం. నాన్న మొదటిసారి నా కోసం తెచ్చిన చీర ముచ్చటగా అది కట్టి మురిసిపోయిన వేళ అమ్మా నాన్నల కన్నుల్లో వెలుగులు, సర్దుకోవటం సరిగా రాని సరిగంచు చెరగులు నా జ్ఞాపకాల అరల్లో నేటికీ పదిలమే. కంచిపట్టు చీరలో కలలు నిజం చేసుకుంటూ కొంగుముడితో కొత్త జీవితంలోకి తొలి అడుగులు వేసే పారాణి పాదాలను అల్లుకొని జీరాడిన అందమైన కుచ్చిళ్ళు నా ఊహల్లో నిత్యము ఉల్లాసం నింపుతాయి. తొలి వలపులు పండించి మగని మనసు రంజించి పంచుకున్న అనుభూతులు, పరవశాల మైమరపులు తెల్ల చీర మడతల్లోంచి తరచూ తొంగిచూస్తుంటాయి. అమ్మగా నేను మారిన అపురూప క్షణాల్లో పురిటికందును హత్తుకుంటూ పొందిన తొలి పులకరింత మెత్తని పాతచీర పొత్తిళ్లలో ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. అమ్మ మనసుపడ్డ ఆకుపచ్చ చీర సంక్రాంతికి కొనిపెట్టిన సంబరం తీరకమునుపే ఆమె ఆఖరి ప్రయాణానికి ఆ చీరే ఆచ్ఛాదనమై గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెను కోస్తూనే ఉంది. నా చీరను చుట్టుకుని నన్ను చూసి సిగ్గుపడి పారిపోయే చిట్టి తల్లి పాదాలకు అడ్డుపడి జారిపోయే జరీ చీర నేను జాగ్రత్తగా దాచుకున్న ముద్దులొలికే మధుర జ్ఞాపకం. నా ప్రతి అనుభవానికి అద్దం పడుతూ ఆశ నిరాశల కలనేతగా నా చుట్టూ అల్లుకున్న నాకెంతో ఇష్టమైన చీర నా జీవితం. మూడవ కవితా శీర్షిక పని మనీషి. ఉరుకుల పరుగుల ఉదయవేళలో సమయం సరిగ్గా ఆరైంది. నా మనసులో ఆందోళన ఆరంభమైంది. తను ఇంకా రాలేదేమిటి? కొంపదీసి ఈరోజు రాదా ఏమిటి? రోజూ ఈపాటికి కాలింగ్ బెల్ మోగేది. కడియాల చప్పుడు కమనీయంగా వినపడేది. వీధి వాకిలి, విడిచిన బట్టలు, పాచి ఇల్లు, పెరట్లో అంట్లు, సర్దాల్సిన సామాన్లు నా బీపీని క్షణక్షణం పెంచుతున్నాయి. గడియారంలో ముళ్ళు గబగబా పరిగెడుతున్నాయి. కలుపుకున్న కాఫీ రుచిని కాస్తైనా ఆస్వాదించనీయని కంగారులో దాని నామస్మరణ శత్రుత్వంలోనూ హరినామం జపించే హిరణ్యకశిపాది అసురకోటిలా కళ్ళు, మనసు, చెవులు, సర్వేంద్రియాలను ద్వారం వైపే కేంద్రీకరించి అరకొరగా పనులు చక్కబెట్టుకుంటూనే ఆఫీసుకు ఆలస్యం అవుతోందని ఆందోళన పడుతున్న వేళ అమ్మగారు అన్న ఆ పిలుపు, ఆ క్షణంలో నాకిచ్చిన ఆనందం, పండిట్ రవిశంకర్ సితారనాదం, పట్టుచీర పట్టుకొచ్చానోయ్ అన్న మా వారి అనురాగం కూడా ఇవ్వలేవేమో. అది నా ఇంటి పని మనిషి స్వరం. నా శ్రమలో ఆమె నా కుడిభుజం. ఎగసి పడుతున్న ఆనందాన్ని ఎదలోనే అణిచిపెట్టి ఇలా అయితే నిన్ను మానిపించేస్తా అని బెదిరించే నాకు తెలుసు ఒక నటీ శిరోమణి నాలోనూ దాగుందని. ఇది నాకు అలవాటే అన్నట్లుగా ఒక చిరునవ్వుతో అది నా గర్వాన్ని దెబ్బతీసి యంత్రంలా తన పని తాను చేసుకుపోతుంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని అరగంటలో అద్దంలా దిద్దేసే దాని నేర్పును మెచ్చుకోకుండా ఉండలేను మనసులోనే సుమా. నేను వెళ్ళకపోతే అమ్మగారు ఇబ్బంది పడతారని ఆలోచించే దాని సానుభూతికి మంగమ్మ పని బాగా చేశావని మాట వరసకైనా మెచ్చుకొని నా అమ్మగారి అహంకారానికి హస్తిమశకాంతరం ఉంటుంది. నెత్తిమీద పెద్ద భారం దించేసినట్లుగా దాని రాకతో నాలో కలిగే ఆనందాన్ని, నేనిచ్చిన పాత చీరతోనే దాని కళ్ళల్లో వెలిగే సంతోషాన్ని నేను పొరపాటున కూడా బేరీజు వేసుకోను. వేసుకుంటే నేనామెకు తప్పక రుణపడతాను. అమ్మను అత్తను దూరం చేసుకున్న ఈ ఆధునిక మహిళకు ఆధారం ఆ శ్రమైక జీవన సౌందర్యం. నాలుగవ కవితా శీర్షిక మగడు మగవాడు. ఆయనది నాది ఒకే గూటి కాపురం. అందరూ మాది అన్యోన్య దాంపత్యమనే అంటుంటారు. నేనాయన్ని ఏమండి అని పిలుస్తాను. ఆయన నన్ను ఏమే అంటారు. నా ఏటీఎం కార్డు ఆయన చేతికి ఇస్తాను. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఎరగను. నా అరగంట ఆలస్యానికి నేను ఆయనకి భయపడుతూ సంజాయిషి ఇస్తాను. ఆయన అర్ధరాత్రి రాకకు కారణం అడగలేను. నా ఆలోచన ఆయనకు నచ్చితేనే నిర్ణయం. ఆయనకుంది నాకు నచ్చనిదేదైనా చేయగల స్వాతంత్ర్యం. నా అసహనాన్ని నేను వంటింటి పాత్రలపై చూపిస్తాను. ఆయన తన కోపాన్ని నా ఒంటిపై ప్రదర్శిస్తారు. నా అనారోగ్యానికి ఎంతో బాధపడి నన్ను పుట్టింటికి పంపిస్తుంది.

ఆయన సానుభూతి. ఆయన చిన్న నలతకు కూడా కలత పడిపోయి పక్కనే ఉండి రాత్రింబగళ్ళు సేవలు చేస్తుంది ఈ శ్రీమతి. ఈ విజాతి ధ్రువాల అన్యోన్యతలోని అంతరాన్ని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోతూ సంసారం చేసుకుంటూ తరచి చూసి నేను తెలుసుకున్న సత్యం, కాలానుగుణంగా నేను మారాను, ఆయన మారలేదు, ఆయన మారలేడు. నా 5వ కవితా శీర్షిక నా 60 వసంతాలు. ఇది నా గతం, స్వగతం, మనోగతం. ఆలకించి తెలుసుకో నా అగచాట్ల జీవితం. ఇచ్చిన కట్నం చాలలేదని ఇంకా తెమ్మని హింసిస్తుంటే ఏమీ చేయలేక ఏడుపు దిగమింగుతున్న అసహాయురాలైన అమ్మ కన్నీటి స్పర్శ, అమ్మ కడుపు మీద నాన్న కాలి స్పర్శ నాకు తెలిసిన వేళ నేనామె కడుపులోని నెత్తుటి ముద్దను, ఆడపిల్లను కన్నందుకు అమ్మదే నేరమంటూ నాన్న చీదరిస్తుంటే, నాన్నమ్మ వేధిస్తుంటే అమ్మ పాలతో పాటుగా ఆమె కన్నీటిని రుచి చూసిన వేళ ఆమె ఒడిలో నేనింకా 6 నెలల పసిగుడ్డును. తమ్ముడికి నాకు తారతమ్యం చూపుతూ మగవాడిననే అహంకారాన్ని వాడిలోనూ, ఆడపిల్లననే ఆత్మన్యూనతను నాలోనూ పెంచి పోషిస్తూ పెత్తనం మొదలుపెట్టిన వేళ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన నేను 6 ఏళ్ల చిరుమొగ్గను. అలా నవ్వద్దని, ఇలా నడవద్దని, ఆడపిల్ల అంటే అణిగిమణిగి ఉండాలని ఆంక్షల బరువుతో నా మెడలు వంచి నన్ను నేను కాపాడుకోలేని నిస్సహాయురాలిగా నిలబెట్టిన వేళ నేను 16 ఏళ్ల పసిడి బొమ్మను. అందం, చదువు, ఐశ్వర్యం అన్నింటా అతనితో సమానం. అయినా కోరినంత కట్నమిచ్చి అతని కొనుక్కోవటమెందుకో అర్థం కాకుండానే అర్ధాంగిగా మారిపోయి నా ఇంటి పేరు మార్చుకుని నా వాళ్లను వదులుకొని నా భవితను నేనే నిర్ణయించుకోలేని, ప్రాయమొచ్చిన ప్రాథమిక హక్కులైనా లేని అబలగా నన్ను నేను గుర్తించిన వేళ నేను 25 ఏళ్ల పడుచుపిల్లను. 2 పిల్లలతో, ఇంటెడు చాకరీతో సంసారపు భారం మోస్తూ సతమతమైపోతూ నా గురించి మరచిపోయి నన్ను నేను కోల్పోయి మంచి ఇల్లాలిననుకుంటూ మురిసిపోతూ ఉంటే సరదాలే తెలియని చాదస్తపు మొద్దు అంటూ నా మనసును గాయపరచి నా ప్రేమను చిన్నబుచ్చి తప్ప తాగి తప్పు చేసి నడిరాత్రి వచ్చినా నోరెత్తకుండా పరువు కోసం పాకులాడుతూ ప్రతిసారి పోరాడి ఓడుతూ ఎదురు తిరిగే నా మనశ్శరీరాలను పాతివ్రత్యం ముసుగులో పతికి అప్పగిస్తూ నలిగిపోయే వేళ నేను 40 ఏళ్ల రాతి బొమ్మను. అమెరికాలో ఉన్న కూతురింటికి పిలవగానే వెళ్ళి పురుడు పోసి ఉద్యోగం తొందరలో ఉదయాన్నే వెళ్ళిపోయే కోడలి వెన్నంటి ఉండి ఊడిగం చేసి వయసు ఓపిక ఉడిగి వార్ధక్యం కృంగదీయగా నా తోడు లేకుంటే మనుగడే లేదని గృహలక్ష్మి అవసరాన్ని గుర్తెరిగిన భర్తను తప్పులన్నీ మన్నించి తల్లిలా ఆదరించి నిన్నటి నా కలతల కన్నీళ్లు మరచి నేటి నా జాతి జాగృతిని తలచి అందరికీ తలలో నాలుకై అలరించే వేళ నేను అలుపు మలుపులోనూ ఆగిపోక సాగిపోయే 60 ఏళ్ల బామ్మను. ఇది నా 60 ఏళ్ల ఆత్మకథ. అంతరాంతరాలలో ఇంతకాలము నేను అణిచిపెట్టుకున్న అంతులేని వ్యధ ఈనాటికి వినిపిస్తున్న నాగళం. ఇకనైనా మేలుకోవాలి నారీజనం. నమస్సులు. సింహాద్రి జ్యోతిర్మయ్, నరసం ఉపాధ్యక్షురాలు.

మీరింతవరకు శ్రీమతి జ్యోతిర్మయి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఏవి రంగయ్య గారి స్వీయ కవితలు వింటారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు

0: ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా waters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శీర్షిక పేరు ఆకుపచ్చని సంతకం. సమ్మెట దెబ్బలు తిన్న ఇనుప కడ్డీలా, ఉలి దెబ్బలు తిన్న కొండశిలలా, ఒక్కపోతలో అట్టుడికిన సగటు మనిషిలా, రోహిణి ఎండల్లో నిరలిచి నోళ్లు తెరిచిన భూమాత ఒళ్ళు తొలకరి జల్లులకు ఎంతగా పులకరించి పరవశించిపోయిందో. పగిలిన భూమి నెర్రెల నోళ్లలో పన్నీటి జల్లుల చిలకరింత, తనువెల్లా పులకరింతల ఆనంద పారవశ్యపు అంచుల మీదుగా గాఢ పరిసంగంలోకి జారిపోతుంది భూమాత. ఎప్పుడు ఇంకెప్పుడంటూ ఎండిన నోళ్లు తెరిచి ఎదురు చూస్తున్న భూమితో వస్తున్నానే వస్తున్నానిదిగోనంటూ ఊరిస్తుంది నీళ్లు నిండిన మబ్బు తెమ్మెర. అంతా సరిగ్గా ఉంటే మేఘం వర్షించడం, ప్రకృతి పులకించడం అన్నీ మామూలే. జలవృష్టితో తడిసి పునీతమైన బీజం క్షేత్రంలో అనేకానేక జీవక్రియల అనంతరం బీజమై అంకురిస్తుంది. లేలేత పల్లవములతో చిరుగాలికి హోయలు పోతూ బాపు బొమ్మల వయ్యారమవుతుంది. ఆకుపచ్చని కోకతో భూగోళమంతా ఆనంద పరవశమవుతుంది. ఒక సుదీర్ఘకాల పురిటి నొప్పుల అనంతరం ప్రసవించిన శిశువును చూసుకుని ఆనందముగ్ధయైన మాతృమూర్తిలా తొలకరి ముందరి ఉష్ణతాప వేదననంతా ఒక చిన్న నిట్టూర్పుతో పారద్రోలి తనువెల్లా పులకించి హృదయ తంతుల నిండా ఆనంద భైరవి నాలపిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి అనంతరం హృదయోల్లాసం కలుగుతుంది. ఒక సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మంచి ఉపశమనం దొరుకుతుంది. శీర్షిక పేరు ఒక చల్లని ఆశ. హమ్మయ్యా, వాన కురుస్తుంది. ఆకాశం చిల్లి పడ్డట్టు, భూమాత పులకించిపోయేటట్టు వాన కురుస్తుంది. హైవే పక్కన పిల్ల కాలువ బస్సుతో పోటీ పడుతుంది. అసలు ఈ రోడ్డు వేసిన తర్వాత ఇన్నేళ్లకు ఇంత వర్షం పడుతుంది. అందుకే నాకు సంతోషం. చెరపుంజి కొండల్లో ఉంది కాబట్టి, ఆదిలాబాద్ అడవుల్లో ఉండబట్టి, తిరుమల కొండ అడవి కలిసి ఉండబట్టి రోజూ వానలు కురుస్తాయి. మైదానాలు పీఠభూముల్లో రోజు గొడ్డని మొనల్ని ముద్దాడే చెట్లు కన్నీళ్లను స్రవించకుండా చినుకుల్ని ఎలా వర్షిస్తాయి. రోజు రోజుకి కుచించుకుపోయే అడవులు ఎండల్ని చెరగకుండా వానల్ని ఎలా కురిపిస్తాయి. వృక్షో రక్షతి రక్షిత, ఇది తెలియడానికి నీళ్లు పట్టాయి. వేదం కానీ శాస్త్రజ్ఞుల వాదం కానీ చెవికెక్కించుకొని మనం నష్ట నివారణ చర్యలకు పూనుకుంటామా? హరితహారం, కోటి మొక్కల పెంపకం లాంటి పర్యావరణ హితకారకాల్ని ఖాతరు చేయం. ముప్పూట ఉదరపోషణ కాలక్షేపానికి టీవీ, ఇంటర్నెట్, సెల్ఫోన్ ఇవే మన జీవన గమనం. ఒక విధ్వంసం తరువాత కూడా మేల్కొనకపోతే ఈ జీవితమే వ్యర్థం. ఇకనైనా కళ్ళు తెరుద్దాం. జరుగుతున్న విపత్తును ఆపడానికి ప్రయత్నిద్దాం. ఆ శీర్షిక పేరు జలపుష్ప విలాపం. సుడి వడి మధ్యలో మత్స్యకారుడు, తీరం కెరటం మధ్యలో చేపలోడు, నాగరిక అనాగరిక చట్టాల మధ్యలో జలపుష్పకారుడు. సప్తదశాబ్ద స్వతంత్ర భారతంలో అతీగతి కరువైన బతుకుల అతుకుల్ని అతికించుకుంటూ స్తబ్దచలనమవుతున్నాడు. తెడ్డు తెప్పల్ని వదిలి మోటారు ఫైబర్ పడవలకి మారినా మెతుకు మిగలక అంచుకుట్టని తాటాకుల బుట్టయింది వాళ్ళ జీవితం. మేడి పండైన బతుకు చట్రంలో ప్రతిక్షణం మెతుకు కోసం ఆరాటమే. ఆదాయమంతా తాగుడికి నైవేద్యమవుతుంటే పిల్లల పెళ్ళి చదువుల కోసం నిత్యం ధనాన్వేషణే వారి జీవితం. పథకాలు అందని ద్రాక్షలై ఆర్థికలేమి ఒళ్ళంతా ఆవహిస్తుంటే మత్స్యకారుడి జీవితం మసిపూసిన మారేడుకాయే. పంటల వేళ మార్కెట్ పురివిప్పినట్లు చేపల వేళ మార్కెట్ సిండికేట్ అవుతుంది. అన్నదాతకు మత్స్యదాతకు మధ్య ఏ తెరలు పొరలు లేని పారదర్శక సారూప్యం ఉంది. రైతన్నా మత్స్యకారుడు సమాజ బాధితులైన ఈ వేళ మనం వాళ్ళ కోసమే మాట్లాడాలి. వాళ్ళ చిరునామా కరువైతే సమాజం సొమాలియా అవుతుంది. ఊరి మధ్యన రైతన్నను, సముద్రం ఒడ్డు నుండే మత్స్యకారుణ్ణి రక్షించి వాళ్ళ క్షుద్బాతను తీర్చే అక్షయ పాత్ర కావాలి మనం. శీర్షిక పేరు ఈ శిశిరం చిగురించాలి. రథసప్తమి విడిచిన సూర్యుని తాపాన్ని అడ్డుకునే యంత్రాంగం లేక చతికిల పడింది ఈ వ్యవస్థ. గతేడాది

పెట్టి ఆశలో తెచ్చుకరించిన తరువుల బతుకులు ఏమాత్రం ఎదుగు బతుకు లేక కూలబడ్డాయి. మళ్ళీ అదే ఆశ, అదే ప్రయత్నం, అయినా ఇంకా ఏదో తీరని కోరిక. మళ్ళీ రంగం మీదకి శిశిరం, ఆకులన్నీ నేల మీదకి, ఆశలన్నీ మనసుల్లోకి. ఆకుల ఆశల్ని రాల్చుకున్న చెట్లు మళ్ళీ కోర్కెల చిగుళ్ళు తొడుక్కుంటుంది. మళ్ళీ 12 నెలల కాలం. బహుశా అలెగ్జాండర్ మనసు కూడా ఇలాగే ఆరాటపడిందేమో. 3 వర్షాల సంగతటుంచి 3 నెలలకు వర్షాన్ని కూడా చూసే భాగ్యం లేదు. 7 గుర్రాలు ఎక్కిన సూర్యుడు ప్రతాపాన్ని చూపడానికి బయలుదేరితే జీవుల మనుగడ. ఒక క్వశ్చన్ మార్క్. 7 గుర్రాలు ఎక్కిన సూర్యుడు ప్రతాపాన్ని చూపడానికి బయలుదేరితే భూమి మీద జీవుల మనుగడ. ఒక క్వశ్చన్ మార్క్. ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయినప్పుడు పసిఫిక్ హిందూ సాగరాల అంతరం ఎంత? ఎల్నినో కానినో గ్లోబల్ వార్మింగ్లకు డిక్షనరీలో వెతుకులాట ప్రారంభమైంది. శతాబ్దాల నాటి చెరువులు, దొరలు, నోళ్లు తెరిచి బీళ్లను తలపిస్తుంటే మోగ జీవాలతో పాటు మానవాళి సంగతేంటి? అన్వేషణ సూదుల్ని గుచ్చి గుచ్చి పరిశోధనా ఫలాల్ని మానవాళికి అందించిన రోజే ఈ శిశిరం చిగురించేది. శీర్షిక పేరు మట్టి మనిషి ఆక్రందన. భూమి తల్లిని చదును చేసి హరితవర్ణ ఆచ్ఛాదన నద్ది సస్యకేదారాలను సృష్టించే రైతు నేడు ప్రకృతి విలాసాలకు తలొగ్గి ఋతువుల జూదాలకు పావై మార్కెట్ దోబూచులకు మౌనంగా వద్యశలపై తలవాల్చేస్తున్నాడు. కంప్యూటర్లతో తలపండిపోయినా, పేటీఎం ఏటీఎంలతో చాటింగ్లు అవుతున్నా నృసింహ శతకం చెప్పినట్లు లక్షాధికారైన లవణమన్నమే తింటాడు. ఆ పిడికెడి మెతుకుల్నిచ్చే రైతు కొనుగోలు అమ్మకాల మధ్య మోసం త్రాసులో ఊగులాడుతుంటే పిడికెడి మెతుకులు దొరికే దారెక్కడ? తన ఉత్పత్తికి ధర నిర్ణయం చేసే వ్యవస్థల మధ్య మార్కెట్ మాయాజాలంలో ఇరుక్కుని తన వాంగ్మూలాన్ని తనే రాసుకుంటున్నాడు. కొడుకు చదువుల కాసరా రాని పంట, కూతురు కట్నం లాంఛనాల కడ్డం రాని పంట ఎప్పుడో చేతికొస్తుంది అనుకోని అతిథిలా. తరాలుగా మట్టి వాసన పీలుస్తూ మట్టి తడి బంధాల్లో మునకలవుతూ మేడి పట్టుకొస్తున్న రైతు ఇవాళ కాడి పడేసి ఉరికొయ్యను ముద్దాడబోతుంటే, బాధ్యత పట్టని యంత్రాంగం రోమ్ తగలబడిపోతుంటే పిడేలు వాయించుకున్న నీరోలా ఉంటుంది. కొడుకు చదువు, కూతురి కాపురం, ఇల్లు గడవని ఆర్థిక నిమ్నత్వం, రైతన్న విలాసాన్ని విలాపాల సుడిగుండంలోకి నెట్టేస్తుంటే మనమంతా ఇప్పుడు రైతు పాటే పాడాలి, వాడి ఆర్థిక స్వావలంబన కోసం చంద్రునికో నూలు పోగవుదాం. శీర్షిక పేరు అంతర్జ్వాల. సూర్యుడు పాతవాడైనా సూర్యోదయం మాత్రం కొత్తదే. దర్శించాలే గాని ప్రతి సూర్యోదయం కొత్తదే. ఎన్నెన్ని నూతనోత్సాహాల్ని మోసుకురావటం లేదు ఈ ప్రతిరోజు? సూర్యుడు పాతవాడైనా సూర్యోదయం మాత్రం కొత్తదే. దర్శించాలే గాని ప్రతి సూర్యోదయం కొత్తదే. ఎన్నెన్ని నూతనోత్సాహాల్ని మోసుకురావడం లేదు ప్రతిరోజు? అనుభవించాలే గాని ఎన్నెన్ని కొత్త అనుభూతుల్ని అందించడం లేదు. హృదయ కవాటాల్ని తెరిచి ఆహ్వానించాలే గాని ఎన్నెన్ని చైతన్య గీతాల్ని ఆలపించడం లేదు. ప్రజాశ్రేయస్సుకై పాటుపడే సామాజికవేత్తలంతా చైతన్య కిరణాలని మోసుకొచ్చే సూర్యులే కదా. వాళ్ళు ఏ రంగు, రంగం, లింగం వారైనా సమాజపు పథ నిర్దేశక సూర్యులే కదా. సామాజిక బూర్జువా ఇనుప తెరల్ని చెండాడిన కందుకూరి, గురజాడ, శ్రీశ్రీ, జాసువాలు సూర్యులే కదా. అస్తమించని ఆంగ్లేయ దమనకాండను అదిలించి, బెదిరించి, కదిలించిన జాతీయోద్యమ సూర్యులెందరూ? శైవ వైష్ణవ మత మౌఢ్యాలను పటాపంచలు చేసిన ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులు సాంస్కృతిక సూర్యులే కదా. ఆ సదరు సూర్యుణ్ణి ప్రసవించడానికి ప్రకృతి పడే ప్రసవ వేదనెంతో. ఎంతగా జ్వలిస్తేనో కదా కవి హృదయంలోంచి కవిత్వం పుట్టేది. కవి హృదయంలో జ్వలించే అంతర్జ్వాలకి ప్రతీకే కవిత్వం. అలా జ్వలించగలిగితేనే ఉలిదెబ్బకు రూపొందిన శిలల ద్విగుణీకృతమవుతుంది కవిత్వం. కవిత్వం ఒక మిస్సైల్లా, కవిత్వం ఒక రాజధాని ఎక్స్ప్రెస్లా, కవిత్వం ఒక జెన్ కార్లా, కవిత్వం ఒక పల్సర్ బైకులా, దూసుకెళ్ళి

0: చెల్లాలి ఎల్లప్పుడు, ఎప్పుడు ఎల్లప్పుడు. కవిత్వం ఒక మిస్సైల్లా, కవిత్వం ఒక రాజధాని ఎక్స్ప్రెస్లా, కవిత్వం ఒక జెన్ కార్లా, కవిత్వం ఒక పల్సర్ బైకులా, దూసుకెళ్ళాలి ఎప్పుడు ఎల్లప్పుడు.
1: మీరింతవరకు ఏవి రమణ గారి స్వీయ కవితలు విన్నారు?
2: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి? ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కన్నీ కార్ గెలుచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి.
2: కూల్ గా

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో భారతదేశంలోని మహానదులు వాటి ప్రాముఖ్యతలను గురించి తెలుసుకుందాం. మన భారతదేశం అనేక గొప్ప నదులకు నిలయం. ఈ నదులు కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి, వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు, ఆధ్యాత్మిక జీవనానికి ఆధార స్తంభాలు. ఈరోజు కార్యక్రమంలో భారతదేశంలోని 5 ప్రముఖ నదులు గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణ వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ముందుగా గంగానది గురించి మాట్లాడుకుందాం. హిమాలయాల్లోని గంగోత్రి హిమనీనాదం నుండి పుట్టే గంగ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించబడుతుంది. మాత గంగగా కోట్లాది మంది భక్తులు ఈ నదిని ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తూ జీవనాధారంగా నిలుస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. మరొక నది గురించి ఒక చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట గంగోత్రి చిత్రానికి గాను ఎంఎం కీరవాణి, కల్పన శ్రీవర్ధిని పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు యమునా నది వైపు వెళ్దాం. యమునోత్రి వద్ద పుట్టిన ఈ నది ఢిల్లీ, మధుర, ఆగ్రా వంటి నగరాల గుండా ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడి బాల్యలీలలకు యమునా నది సాక్ష్యంగా నిలిచినందున దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీటిని అందిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది యమునా నది. మరొక నది తెలుసుకుందాం ఈ చక్కనైన పాట తర్వాత. వినబోతున్న పాట ఆనంద్ చిత్రానికి గాను హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో భారతదేశంలోని మహానదులు, వాటి ప్రాముఖ్యతలను గురించి తెలుసుకుంటున్నాం. తరువాత చెప్పబోయే నది గోదావరి నది. దక్షిణ భారతదేశ గర్వకారణమైన గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన ఈ నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సారవంతమైన గోదావరి పరివాహక ప్రాంతం రైతులకు వరంగా మారింది. ప్రతి 12 ఏళ్లకు జరిగే గోదావరి పుష్కరాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. కార్యక్రమంలో వినబోతున్న పాట గోదావరి చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం KM రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి.

తరువాత కావేరీ నది గురించి తెలుసుకుందాం. కావేరీ నది దక్షిణ భారతదేశానికి జీవనాడిగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలోని తలకావేరి వద్ద జన్మించిన ఈ నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుంది. కావేరీ డెల్టాను తమిళనాడుకు అన్నపూర్ణగా భావిస్తారు.

వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు ఈ నది ఎంతో ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఒక చక్కనైన పాట విందాం. వినబోతున్న పాట మహానది చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చివరగా కృష్ణానది గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టే ఈ నది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులు ఈ నదిపై నిర్మించబడి లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాలతో కృష్ణానది అపూర్వమైన సేవలను అందిస్తుంది. మరిన్ని విషయాలు చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట కృష్ణవేణి చిత్రానికి గాను సుశీల రామకృష్ణ పాడిన పాట వింటారు. సంగీతం శ్రీనివాస్, సాహిత్యం ఆత్రేయ.

గంగా పవిత్రతకు ప్రతీక, యమున భక్తికి చిహ్నం, గోదావరి దక్షిణ గంగ, కావేరి దక్షిణ భారత జీవనాడి, కృష్ణ అభివృద్ధికి ఆధారం. ఈ మహానదులు మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, వ్యవసాయాన్ని, జీవన విధానాన్ని పోషిస్తున్నాయి. కాబట్టి వాటిని కలుషితం కాకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. నదులను రక్షిద్దాం, భవిష్యత్ తరాలకు జలసంపదను అందిద్దాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో
2: మేడం,
1: నమస్తే.

0: అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కురిచేడు నుంచి నాగార్జున రెడ్డి గారు. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఏ పాట వింటారు ఈరోజు? ఎందులో ఉంచండి?
1: వాగ్దానం.
0: తప్పకుండా ప్లే చేసేస్తానండి. ప్రోగ్రామ్స్ ఇలానే వింటుండండి.
1: ఓకే మేడం.

0: డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
8: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
7: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
8: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
7: బాగున్నాను. హరినాథ్ రెడ్డి గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
8: ధన్యవాదాలు మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. పౌర్ణమి మేడం సినిమా పేరు.
7: పౌర్ణమిలోంచి ఏ పాట అండి?
8: శంభో శంకర భరత వేదమన అనే పాట ఉంటుంది మేడం.
7: భరత వేదమన సాంగ్ వేయమంటారా?
8: అవును మేడం,
7: తప్పకుండా ప్లే చేసేస్తానండి. మార్నింగ్ విన్నారా ప్రోగ్రామ్?
8: విన్నాను మేడం, విన్నాను మేడం. మీకు మేడం డైరెక్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
7: థ్యాంక్ యూ సో మచ్ అండి.
8: మార్కాపురం స్టేషన్ వారికి, డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ప్రతిరోజు వింటుంటాం మేడం.
7: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కోరిన పాట వచ్చేసింది, వినేసేయండి.
8: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
7: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ రీసౌండ్ వస్తుందండి. హలో
4: హలో
3: చెప్పండి.
4: శ్రీరామకుర్తి నుంచి
3: వెంకట్రావు గారు. హలో, ఏ పాట వేయమంటారండి? సార్ చెప్పండి.
4: శివుడిది పాట అయింది మేడం.
3: శివుడి పాట వేయమంటారా? ఏం చేస్తుంటారండి?
4: మేము శ్రీరామకుర్తిలో మస్తాబండి మేడం.
3: ఈరోజు ప్రోగ్రామ్స్ విన్నారా?
4: విన్నాం మేడం.
3: ఓకే అండి,
4: సరే మేడం.
3: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆదుకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం పేరు మేడం గారు.
0: రాజరాజేశ్వరి.
1: వేళ కాని వేళ రాకోయి అతిథి.
0: రాజరాజేశ్వరి కాఫీ క్లబ్ లేదండి, వేరే
1: లేదా మేడం గారు?
0: లేదండి.
1: అగ్గి దొర తీసుకోండి మేడం గారు. అగ్గి దొర.
0: అగ్గి దొర. అందులోంచి ఏ పాట వేయమంటారు?
1: ఎందున్నావు ఓ చెలి అందుకో కవికిలి.
0: ఎందున్నావో ఓ చెలి తప్పకుండా ప్లే చేస్తానండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తుండండి. నమస్తే అండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, STD కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: సూర్యపల్లి నుంచి చిన్నప్ప మాట్లాడుతున్నా మేడం.
1: సూర్యపురం నుంచి?
2: సూర్యపల్లి నుంచి చిన్నప్ప మాట్లాడుతున్నా.
1: చిన్నప్ప గారు
2: బాగున్నారు కదా మేడం?
1: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఏ చిత్రం నుంచి పాట వింటారు ఈరోజు?
2: పలాసలో నీ పక్కన పడ్డాల చూడవ పిల్ల నటించే పాట పలాస్.
1: నక్లీసు గొలుసు సాంగ్
2: తప్పకుండా. మిత్రులు సాల్మన్ వాళ్ళ కోసం మేడం.
1: తప్పకుండా అండి, మన రెగ్యులర్ కాలర్స్ అందరి కోసం ఈ పాట వేస్తున్నాను, వినేసేయండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం గారు
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: థ్యాంక్ యూ. మార్కాపురం జైనాభి.
0: జైనాభి గారు ఎలా ఉన్నారు?
1: మీరాభి
0: చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
1: ఈ జయసింహలో నుంచి పాట మేడం.
0: జయసింహ?
1: జయసింహ మేడం
0: చెప్పండి.
1: కాసింహి, జైనాభి, మీరాభి,
0: మీ అందరి కోసం అండి. జయసింహలో ఏ పాట అండి?
1: మంచి పాట ఏంటి మేడం? జయసింహలో ఐడియా లేదు.
0: జయ జయ శ్రీరామ పాట ఒక్కటే ఉందండి.
1: ఇంకొకటి చూడు.
0: ఏది?
1: ఇంకా ఐడియా లేదు పాట. ఒక పాట చూడు మేడం.
0: ఒక్క సాంగ్
1: లేకపోతే
0: చెప్పండి.
1: అమెరికా అమ్మాయి చిత్రం నుంచి.
0: అమెరికా అమ్మాయా?
1: పాడనా తెలుగు పాట, పాడనా తెలుగు పాట.
0: చూస్తున్నానండి.
1: ఓకే,
0: పాడనా తెలుగు పాట తప్పకుండా అండి, తప్పకుండా ప్లే చేస్తాను మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: అలమ్మా.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వెంకటేశ్వర మేడం.
0: లక్ష్మమ్మ గారు చెప్పండి.
1: శుభోదయంలో
0: శుభోదయమా
1: మేడం. అక్కో అక్కో మీ చెల్లెలు మధ్యమా నవోదయం మేడం.
0: నవోదయమా శుభోదయం అండి?
1: నవోదయమే.
0: నవోదయం. అక్కో అక్కో సాంగ్ తప్పకుండా ప్లే చేస్తా అండి. కార్యక్రమాలు విన్నారా ఈరోజు?
1: ఈరోజు ఏంటి మేడం, ఇంట్లో పని.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం. బాగున్నారండి?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఏ చిత్రం నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఖైదీ చిత్రం అండి.
0: ఏంటండి?
1: ఖైదీ అండి. ఖైదీ
0: ఖైదీ ఖైదీ నెంబర్ 150 అండి.
1: ఖైదీ అండి.
0: ఓన్లీ ఖైదీ. చెప్పండి, అందులో ఏ పాట? ఏంటండి, ఇదేమి డబ్బా సాంగా? ఓకే అండి, మీకోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்.
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: పెదరాయుడు సినిమాలో బామ్మని పాడవాలి మేడం.
0: పెదరాయుడు?
3: అవును మేడం.
0: మీ పేరు శ్రోతలకు చెప్పండి.
3: అందరికోసం
0: మీ పేరు శ్రోతలకు చెప్పండి అంటున్నానండి.
3: నా పేరు కోటేశ్వరరావు మేడం.
0: ఎక్కడి నుంచి?
3: రెండు సార్లు లేదు
0: చెప్పండి.
3: నా పేరు కోటేశ్వరరావు మేడం.
0: ఓకే అండి, కోటేశ్వరరావు గారు మీరు అడిగిన పాటను వేసేస్తున్నాను, వినేసేయండి.
3: వినేసి అందరికోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో లాస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాను పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ ఉన్నాం మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట వింటారు ఈరోజు?
1: మేడం ఇది నీ స్నేహం మూవీ నుంచి. నేల తల్లి గుండెలో.
0: నేల తల్లి గుండెలోనా? నీ స్నేహం మూవీలో అండి.
1: అవునా? అవునన్నా కాదన్నా మేడం?
0: అదే,
1: అవునన్నా కాదన్నా మూవీ నుంచి?
0: అవునా.
1: నేల తల్లి గుండెలో, గుండె లోతుల్లో గీతం అనే పాట వస్తుంది మేడం.
0: చూస్తున్నానండి.
1: పాటే వింటే ఊపు రావాలి అని పాట.
0: చెప్తారా?
1: నేల తల్లి గుండెల్లో పాట మేడం.
0: ఉందండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: ప్రోగ్రామ్స్
0: విన్నారా పోలయ్య గారు?
1: వింటున్నారు మేడం.
0: ఓకే అండి.
1: నెల్లూరు జిల్లా పుచ్చిడిపాలెం నుంచి మస్తాన్ బాషా గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, సాల్మాన్ రాజు గారు, అలాగే అశోక్ గారు, జాకీర్ బాయ్ గారు, ఇస్మాయిల్ బాయ్ గారు, అహోబిల వెంకటేశ్వర్లు, వీళ్ళందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, అందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ అవకాశాల గురించి సమాన ముసావే గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పరీక్షలు పాస్ అయ్యి కొత్త కోర్సుల్లో చేరే టైము అయితే అందులో అమ్మాయిలు ముఖ్యంగా రకరకాల కోర్సులు చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్, లేకపోతే మెడిసిన్, లేకపోతే ఏం చెయ్యాలి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్లల్లో ఉంటుంది. ఈ టైంలో గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అంటే వాళ్ళకి తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండే కొత్త కోర్సుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఒకటి. దానికి సంబంధించి దాంట్లో వీళ్ళకి కావాల్సిన అర్హతలు ఏమిటి, అందులో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు అవసరం, ఈ విషయాలన్నింటి గురించి ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు సమాన ముసావి గారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సమాన గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి?
3: అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి డిప్లొమా 1 ఇయర్, ఒకటి పీజీ డిప్లొమా 1 ఇయర్, ఒకటి ఇంటర్ క్వాలిఫై అయిన తర్వాత బీఎస్సీ డిగ్రీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. దే ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ టు బీఎస్సీ. సో పంజాబ్ యూనివర్సిటీ ఉంది, విచ్ ఇస్ హై అండ్ లైక్ ఏంటంటే ఆల్ ద నార్త్ ప్లేస్మెంట్స్ ఆర్ అటాచ్డ్ టు పంజాబ్ యూనివర్సిటీ. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీస్ కాకతీయ యూనివర్సిటీస్ ఉన్నాయి, బెంగళూరు యూనివర్సిటీస్, కర్ణాటక యూనివర్సిటీస్ ఉన్నాయి. దే ఆర్ ఇన్ రోస్ లైక్ వేర్ దే గివ్ 100% ప్లేస్మెంట్స్ అనమాట. దీనికి కావాల్సిన అర్హత అయితే డిప్లొమా హోల్డర్స్ ఇఫ్ దే ఆర్ 10th పాస్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రియేటివిటీ, లైక్ దే షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు దెమ్. అంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అంటే కుట్లు అల్లికలు మాత్రం కాదు. ఆల్ దీస్ డేస్ పీపుల్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే 2 రకాలు అనుకునేవాళ్ళు, కుట్టడం, అల్లటం, లేకపోతే వాకింగ్ ఆన్ ద ర్యాంప్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ అ ట్రూ ప్రొఫెషనల్ కోర్స్. దానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇల్లస్ట్రేషన్ అంటే దానికి ఒక స్కెచింగ్ ఉంటుంది. ఇల్లస్ట్రేషన్ మీన్స్ ఇట్స్ అ డ్రాయింగ్ కోర్స్ వేర్ యూ నీడ్ టు డ్రా ద ఫిగర్ ఆఫ్ యువర్ క్లయింట్ హూ అటెండ్స్ యూ. దట్ ఈస్ అ స్లిమ్మర్ క్లయింట్ ఆర్ అ స్టౌటర్ క్లయింట్ ఆర్ అ షార్టర్ క్లయింట్ ఆర్ అ టాలర్. లేదా ద గార్మెంట్ వేర్ యూ క్యాన్ డిజైన్ అండ్ షో ద స్కెచ్. దట్ ఈస్ అ బేసిక్ క్వాలిఫికేషన్. దాని తర్వాత కలర్ వీల్ ఉంటుంది, ద కలర్స్ వాట్ మ్యాచ్ అండ్ జెల్స్ అది. దానిలో ఇంకో సబ్జెక్ట్ టెక్స్టైల్ డిజైనింగ్ ఉంటుంది. ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ టెక్స్టైల్ డిజైనింగ్, టై అండ్ డై, బాతిక్. దీన్ని టెక్నికల్గా చూపిస్తాం. లైక్ ఇక్కడ చాలా మంది చిన్న చిన్న యూనిట్స్ పుటప్ చేశారు, బట్ దట్ ఈస్ నాట్ డన్ టెక్నికల్లీ. టెక్స్టైల్ సైన్స్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే యాన్ ఏ స్టేజ్ నుంచి ఫ్యాబ్రిక్లో కన్వర్ట్ అవుతుందా, అక్కడ నుంచి టెక్స్టైల్ సైన్స్ అండ్ టెక్స్టైల్ డిజైనింగ్ విల్ బి కంప్లీటెడ్ అనమాట. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ప్రెజెంట్ ట్రెండ్, పాస్ట్ ఎరాస్, రైట్ ఫ్రమ్ 1940s నుంచి ఇప్పటి వరకు మన దగ్గర ఫ్యాషన్ ఎలా అబ్జార్బ్ అయ్యింది అనేది లేటెస్ట్ ట్రెండ్స్. అక్కడి వరకు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది వాస్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఎరాస్ అండ్ ఫ్యూచర్ ఫోర్సీ కూడా ఉంటుంది. ఇఫ్ వీ ఓన్ అ ఫ్యాషన్ డిజైనర్, వీ ఆస్క్ దెమ్ టు

0: టెల్ అబౌట్ ద ఫ్యూచర్ అనలిజం, అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కావాలి అంటే బేసిక్ క్వాలిఫికేషన్ షుడ్ బి దేర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, దట్ ఈస్ ఇంగ్లీష్. ఆ లాంగ్వేజ్ ఉండాలి. వితౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కాన్ బి ఏబుల్ టు బి గివెన్ యువర్ పీపీటీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఈ ఎమ్యూనిటీస్ గల శ్రద్ధ ఉండి, ఆ హార్డ్ వర్కింగ్ ఉండి, ఆ క్వాలిటీస్ ఉంటే దే కెన్ ఆప్ట్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ డిప్లొమా. డిగ్రీకి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు డూ కంపల్సరీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. ఆ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అయితే దే కెన్ ఎక్సెల్ వెల్. నాట్ దట్ ఐ డోంట్ సే తెలుగు మీడియం వాళ్ళకి ఆ స్కోప్ తక్కువ ఉంటుంది, బట్ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ ఆల్వేస్ ఎక్సెల్ వెల్ బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ గ్లామర్ ఇండస్ట్రీ టు వేర్ యూ నీడ్ టు గివ్ యువర్ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, వేర్ యూ నీడ్ టు టాక్ టు యువర్ క్లయింట్, వేర్ యూ నీడ్ టు మార్కెట్ యువర్ ఓన్ స్టఫ్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ దీస్.
1: అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే వాళ్ళకి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు ఎలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఇప్పుడు దీనిలో గ్రాడ్యుయేట్స్ కి ప్లేస్మెంట్స్ అని మాత్రం కాదండి, ఈవెన్ డిప్లొమా హోల్డర్స్ కి ద మోర్ యూ ఎక్సెల్ ఇన్ దిస్ ఫీల్డ్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్ సెమ్స్, ఎవ్రీ డిప్లొమా 1 ఇయర్ హ్యాస్ 4 సెమ్స్, ఎదర్ ఇట్ ఈస్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా. ఫస్ట్ 3 సెమ్స్ మేము టెక్స్టైల్ డిజైనింగ్, టెక్స్టైల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇచ్చి, లాస్ట్ 1 సెమ్ మాత్రం ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ లో వాళ్ళని ఎక్సెల్ చేయించుతాం. అంటే డే 1 నుంచి నేర్పిస్తాం, 4th సెమ్ విల్ బి కంప్లీట్లీ గివెన్ అ టాస్క్. డిగ్రీ చేసే పిల్లలు NIFT తో చేసే పిల్లల కన్నా గానీ మా స్టూడెంట్స్ బాగా చేయడానికి కారణం, ప్లేస్మెంట్స్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఒకటే కనిపించింది, ఏంటంటే దే వే వర్కింగ్ హార్డ్. Choice of the student was very good from our side. We had taken only the qualified and merit students. Moreover, students were given well trained. At the same time, our training ఎంత వరకు ఫ్రూట్ సెషన్ అంటే ఆల్ ద స్టూడెంట్స్, 250 స్టూడెంట్స్ నుంచి 180 స్టూడెంట్స్ వరకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఫ్యాషన్ డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్, ఫ్యాషన్ మర్చెంటైజింగ్, విజువల్ మర్చెంటైజింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్, ఫ్లోర్ మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఫ్యాషన్ జర్నలిజం, ఇంతవరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ కెన్ డిజైన్ యువర్ కాస్ట్యూమ్స్ టు ఫిలిం లైన్ ఆల్సో. యాజ్ అ జూనియర్ డిజైనర్ గా స్టార్ట్ అవుతే సీనియర్ డిజైనర్ గా గ్రో అవడానికి ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ ఎన్ ఇయర్ టైమ్. అర్నింగ్ కూడా అంతకన్నా ఎక్కువ అండి. జనాలకి ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ బయట నుంచి ఎంతమంది అయితే పెట్టారో అంతకన్నా ఎక్కువగా ఇండియన్స్ ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఓన్ చేస్తున్నారు. అందులో అంతకన్నా ఎక్కువ స్కోప్ ఉంది ఎంప్లాయ్మెంట్ కి. ఈవెన్ టుడే ఎవ్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈస్ లాకింగ్ విత్ డిజైనర్స్. సో ఇది ఇంకా ఈజీ ఎలా అయిందంటే ఇప్పుడు మీరు నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. కానీ మీరు నేను ఒక డిజైనర్స్ అయితే వీ కెన్ స్టార్ట్ అవర్ మార్కెటింగ్ త్రూ ఇంటర్నెట్ ఓన్లీ. వెబ్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇఫ్ యూ డౌన్లోడ్ అవర్ డిజైన్ ఇన్ ద నెట్, ఇఫ్ యూ కోడ్ యువర్ ప్రైస్ వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే పీపుల్ విల్ స్టార్ట్ థ్రైవింగ్ ఫర్ యువర్ డిజైన్స్. సో దర్ ఇస్ అ వాస్ట్ స్కోప్ అండి, అన్లిమిటెడ్ స్కోప్. ఐ డోంట్ సే ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ కెన్ ఎక్సెల్ ఇన్ దిస్, బట్ ద డిప్లొమా స్టూడెంట్స్ ఆల్సో కెన్ ఎక్సెల్.
1: కావాల్సింది వాళ్ళకి యాప్టిట్యూడ్,
0: యాప్టిట్యూడ్, హార్డ్ వర్క్. ఆ స్కిల్, ఆ యాప్టిట్యూడ్, ఆ హార్డ్ వర్క్ వాళ్ళు చేయాలి అని అంటే దానికి తగ్గ ఫ్యాకల్టీ మాత్రం ఉండాలి. అండ్ ప్లస్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు అందులో ఉండాలి, ఆ రూట్స్ అందులో ఉండి దే షుడ్ నో వాట్ ఫ్యాషన్ ఈస్, దే షుడ్ బి క్వాలిఫైడ్ ఫ్రమ్ దాట్. దట్ ఈస్ ద రీజన్ NIFD, NIFT వీటికి పేరు ఎందుకంటే ద ఫౌండర్స్ ఆర్ ఫ్రమ్ ఫ్యాషన్ వరల్డ్. ఆ ఫ్యాకల్టీ ఒకటే కాదు, ద ఫౌండర్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఫ్రమ్ ఫ్యాషన్ వరల్డ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ టెల్ ఫ్రమ్ మై.
1: ఇప్పుడు అందుకే మీరు ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఈ కోర్స్ చేస్తే మంచిది అంటున్నారు, ఎందుకంటే దానిలో ఉండేటటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావాలండి. వాళ్ళకి ఇంగ్లీష్లో బాగా పరిచయం ఉండి దాంట్లో ధారణ మళ్ళా మాట్లాడగలిగి భావ వ్యక్తీకరణ చేయగలిగినటువంటి ఇది కూడా ఉండాలి. కానీ బేసిక్ గా మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇందులో వాళ్ళకి సృజనాత్మకత అంటాం, క్రియేటివిటీ,
0: క్రియేటివిటీ.
1: డిజైనింగ్ కావాల్సింది బేసిక్ గా క్రియేటివిటీ కదా.
0: డిజైనింగ్ కావాల్సింది బేసిక్ గా క్రియేటివిటీ 100% అండి. అది లేకపోతే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్. బట్ ఈక్వల్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే యువర్ ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ which is right now in a hype and more competitive in market. ఇప్పుడు నేను 10 డిజైన్స్ చేస్తాను, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రెజెంట్ దట్ ఇన్ ద మార్కెట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏరియా ఆఫ్ మై డిజైన్స్. సో ఇవాళ మార్కెట్ ఎలా ఉంది అని అంటే మీ ప్రోడక్ట్ కన్నా కానీ మీ ఎబిలిటీ ఆఫ్ ప్రమోటింగ్ దాట్కి ఎక్కువగా వాల్యూ ఉంది. ఆ బ్రాండ్ స్పీక్స్ అంటే ఏంటి? బ్రాండ్ అంటే ఇప్పుడు నేను ఒక షర్ట్ కుట్టిస్తాను 200 రూపీస్ పెట్టి ఒక మీటర్, బోతా ఈక్వల్లీ సేమ్, బట్ ద ప్రెజెంటేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద బ్రాండ్ ఈస్ డిఫరెంట్. వేర్ ద వాల్యూ ఆఫ్ ద బ్రాండ్ ఈస్ హియర్. సో ఇవి నేర్చుకోవాలి ముందు. ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రమోట్ యువర్ దిస్ థింగ్ టు దానికి యాక్సెంట్, బికాస్ విజయవాడ ఈజ్ లాకింగ్ ఆఫ్ దట్ యాక్సెంట్. బికాస్ నేను దాన్ని స్ట్రెచ్

0: చెప్పడం ఎందుకంటే నా స్టూడెంట్స్లో ఇప్పటి వరకు నేను పడ్డ ఇబ్బంది ఏంటంటే ఆ యాక్సెంట్ ఆ లాంగ్వేజ్ ఆ ప్రజెంటేషన్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ లెస్ కంపారిటివ్లీ టు మెట్రోస్ అండి. యు ఫైండ్ ఎనీ స్టూడెంట్ ఎల్ఏ స్టూడెంట్ ఇన్ మెట్రో దే ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ప్రజెంటేషన్ రైట్ ఫ్రమ్ ఎల్కేజెస్. Whereas ivala corporate schools and colleges they concentrate only on the marks but not on communications and language. Adi Vijayawada ekkuga aalochinchali. If you want to do something to Vijayawada roots nunchi check cheskuntu raavali. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికీ డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్, కమ్యూనికేషన్స్ అంత ఇంపార్టెంట్, లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్, మార్కెటింగ్ అంత ఇంపార్టెంట్. 3 అవర్స్ అయ్యే కోర్స్ ని మేము మార్నింగ్ 10 to evening 4 వరకు చేయాల్సిన అవసరం వచ్చింది.
1: అంటే మీ ఈ కోర్స్ ఒక్కటే కాదు, అన్ని ఇప్పుడు ఇంజనీరింగ్ లో గానీ ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ వేరేగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ని పెట్టుకోవడం, దీని అంతటికి కారణం వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తక్కువ అవడం.
0: ఇప్పుడు చాలా మంది ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా 90% మార్క్స్ వచ్చిన వాళ్ళకన్నా గానీ 70% 80% వచ్చిన వాళ్ళకి కూడా క్యాంపస్ సెలెక్షన్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ క్యాంపస్ సెలెక్షన్ ఫేస్ అవ్వగలుగుతున్నారు. అదే 90% ఆ అబ్బాయికి అమ్మాయికి ఆ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే దే ఆర్ ల్యాకింగ్ దట్ అవుట్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ పోతుంది.
1: మీరు ఇప్పుడు మరి వీళ్ళకి బేసిక్ గా ఈ కోర్స్ లో చేసుకోవడానికి ఇన్ని రిక్వైర్మెంట్స్ ఇంత ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలా తీసుకుంటారు వాళ్ళని?
0: చెప్తున్నాను కదా మేడం, వీఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రెన్స్ టెస్ట్ మేము అసలు వాళ్ళతో ఓరియంటేషన్ లోనే మనకి తెలిసిపోతుంది వెదర్ దే ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్. వన్స్ దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఓరియంటేషన్ దెన్ వీ ఆస్క్ దెమ్ టు డూ ద రిటర్న్ టెస్ట్. ఆ రిటర్న్ టెస్ట్ లో 50 మార్క్స్ కనుక వాళ్ళు రీచ్ అవ్వగలిగితే అట్లీస్ట్ దే షుడ్ నో ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, లైక్ టెక్స్టైల్ డిజైనింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్యాటర్న్ మేకింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దీనిలో ఇంత సబ్జెక్ట్ ఉంటుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ అ ప్రొఫెషనల్ కోర్స్, దానికి రిలేటెడ్ గా మేము క్వశ్చన్ పేపర్ రెడీ చేసిస్తాం, ఆ డ్రాయింగ్ చూస్తాం వాళ్ళు ఎంతవరకు బాగా డ్రా చేస్తున్నారు, స్కర్ట్స్ అండ్ మెన్స్ వేర్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, స్పాంటేనియస్ డ్రాయింగ్ ఎంతవరకు బాగా చేస్తున్నారు. ఈ క్వాలిటీస్ లో క్వాలిఫై అవుతే ఇఫ్ ఈవెన్ ఇఫ్ దే రీచ్ టు 50% వీ కెన్ ట్రైన్ దెమ్ టు 100%. అదొకటి చూస్తున్నాం. వైవా ఎందుకు పెట్టామంటే ఎంత మేము ట్రై చేసినా గానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ప్లేస్మెంట్స్ విల్ బి ల్యాకింగ్. ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాను నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ ఫర్ 100% ప్లేస్మెంట్. వాళ్ళు నాతో డిమాండ్ చేసేది ఒకటే, వీ వాంట్ అ గుడ్ కమ్యూనికేషన్ టూ. సో నేను అందుకనే ఆ వైవా ఒకటి పెట్టి స్ట్రెచ్ చేస్తున్నాను. అండ్ added to fashion designing we are giving communication and soft skill classes to students. ఎందుకంటే we don't find good communication in Vijayawada. కొంతమంది ఉన్నారు బట్ ఉన్న వాళ్ళందరూ మెడిసిన్కి ఇంజనీరింగ్కి వెళ్తారు. ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ దట్ ఈస్ అ లాస్ట్ చాయిస్ ఫర్ దెమ్ అనేదే వస్తారు. అందులోంచి మళ్ళీ మనం దాన్ని ఓ రత్నాల్ని ట్యూన్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్.
1: మళ్ళీ మళ్ళీ పాలిష్ చేయాలి కదా,
0: పాలిష్ చేయాలి.
1: అట్లాగే ఇప్పుడు మరి మీ దగ్గర ఉండే విద్యార్థుల్లో మీ స్టూడెంట్స్ లో కొంతమందికి ఇంటర్నేషనల్ డిజైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పి విన్నాం కదా, అది ఎట్లాంటి వాళ్ళకి? అది వాళ్ళు డిప్లొమా వాళ్ళా లేకపోతే డిగ్రీ చేస్తున్న వాళ్ళ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్?
0: యాక్చువల్గా వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ తో నా దగ్గరికి అడ్మిషన్ కోసం వచ్చారండి. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా రాలేదు, వాళ్ళ మాస్టర్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు. సో వచ్చినప్పుడు నేను వాళ్ళ పోర్ట్ఫోలియో చూశాను, అంటే వాళ్ళు చేసిన డ్రాయింగ్స్ కానీ వాళ్ళంతకు ముందు చేసిన ఆర్ట్ వర్క్ కానీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్తోమత లేకపోయినా నేను వాళ్ళని చదివించి దీన్ని వీళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని నేను వాళ్ళని అడ్మిషన్ ఇవ్వడం అంటూ జరిగింది. వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత నా ఫోకస్ వాళ్ళ మీద కొంచెం, అంటే న్యాయంగా చెప్పాలంటే, ఎక్కువే పెట్టాను. నా ఫ్యాకల్టీకి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను ఎక్స్ట్రా టైం, వర్క్ ఆన్ సండేస్ టూ, వాళ్ళు సండేస్ కూడా వస్తాను అని. అంటే అలా ఎక్స్ట్రా టైం వర్క్ చేశాం. వాళ్ళు అదే అంతే కష్టపడ్డారు. ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా చాలా కష్టపడ్డారు, రాత్రి 9 అయినా కానీ ఉండి కష్టపడేవాళ్ళు. సో కృష్ణ మెహతా అంటే నాకు, షీఈస్ వన్ ఆఫ్ మై గెస్ట్ ఫ్యాకల్టీ అనమాట మా ఇన్స్టిట్యూట్కి. షీఈస్ అ బిగ్ నేమ్ ఇన్ బాంబే టెక్స్టైల్ డిజైనర్. తను ఎప్పుడు మాకు క్యాంపస్ సెలెక్షన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ షీ హ్యాస్ అ స్టూడియో ఇన్ ప్యారిస్ టూ, ఇంటర్నేషనల్ డిజైనర్ కూడా ఆవిడ. సో ఆవిడతో ఇలా మాటలు జరుగుతుంటే ఆవిడ ఒకసారి చెప్పారు, వాళ్ళ ఆర్ట్ వర్క్ ఒకసారి నాకు పంపించు మెయిల్ చేయంటే నేను మెయిల్ చేయడం జరిగింది. సో షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. తను అప్పుడు చెప్పింది, ప్యారిస్లో నా స్టోరే ఉంది కానీ నా స్టోర్ కన్నా కానీ చాలా స్టోర్స్ ఉన్నాయి, ఈ ముగ్గురు పిల్లల్ని ప్యారిస్ పంపించి ఒకసారి బాగా ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు, ప్లస్ వాళ్ళ కెరియర్కి ఇంకా ముందు వెనక చూడాల్సిన అవసరం ఉండదు, ఎంప్లాయ్మెంట్ 100% ఉంటుంది. సో వై డోంట్ యూ డూ అడ్వర్టైజ్మెంట్లు వాటి మీద వీటి మీద సెలబ్రిటీస్ మీద వాళ్ళ మీద ఖర్చు పెట్టే బదులు ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్ కాస్ట్ టు పీపుల్ ఇట్స్ గుడ్ అంటే నాకు ఆవిడ థాట్ నచ్చింది. సో 10 lakh స్పాన్సర్

0: చేస్తున్నాను, ముగ్గురు అమ్మాయిల్ని పంపించడానికి ప్యారిస్. దట్ ఈస్ హౌ దే గాట్ ఇన్ టు. ఇప్పుడు ప్యారిస్ ఒకటే కాదు, వీఆర్ ట్రయింగ్ అప్ విత్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఆల్సో. సో ఇంకా ముందు ముందు స్టూడెంట్స్ అలా ఏమైనా వెళ్ళే వాళ్ళైతే సంవత్సరానికి ఒక్కళ్ళు మాత్రం స్పాన్సర్ డెఫినెట్ గా చేస్తుంది ఇన్స్టిట్యూట్.
1: వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ లో టెక్స్టైల్ డిజైనింగ్ కాకుండా మీరు ఇందాక చెప్పారు ఫ్లోర్ మేనేజర్స్ గా అలా ప్రాస్పెక్ట్స్ ఉంటాయని, అవి కొంచెం వివరంగా చెప్పండి.
0: ఫ్లోర్ మేనేజర్ అంటే అండి, అన్ని షాపింగ్ మాల్స్ లో ఓనర్స్ అండ్ బ్రాండ్ పీపుల్ కాంట్ బి అవైలబుల్ కదా. వాళ్ళ బ్రాండ్ క్యారీ చేయడానికి, వాళ్ళ స్టాక్ ఇన్వెంటరీ రిక్వైర్మెంట్స్ చూడడానికి దే నీడ్ స్టోర్ మేనేజర్. డే టు డే వాళ్ళకి డేటా ఫీడ్ చేయడానికి, అది రిక్వైర్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ చూసుకుంటానికి దే వాంట్ అ ప్రాపర్ పర్సన్ టు ప్లే ద రోల్. అది ఫ్యాషన్ డిజైనర్ అయితే బాగుంటుంది, అందుకనే దే ఆప్ట్ ఓన్లీ ఫర్ ఫ్యాషన్ డిజైనర్స్. మోస్ట్ ఆఫ్ ద ఫ్లోర్ మేనేజర్స్ కి క్వాలిఫికేషన్ ఫ్యాషన్ డిజైనర్ ఉంటే, జనరల్ అతనికి 30,000 శాలరీ ఇస్తే ఫ్యాషన్ డిజైనర్ కి 90,000 శాలరీ ఇస్తారు. సో దట్ ఈస్ అ వేరియేషన్ బిట్వీన్ కామన్ మ్యాన్ అండ్ అ ఫ్యాషన్ డిజైనర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, హీ బీయింగ్ అ ఫ్యాషన్ డిజైనర్ కెన్ గివ్ అ బిగ్ సేల్ టు దెమ్. అంటే కస్టమర్ ఏది కొంటున్నారు, వాట్ ఈస్ ద ట్రెండ్, ద వే ఆఫ్ వేరింగ్. ఇక్కడ విజయవాడలో కుర్తీస్ అందరికి ఒక రకంగానే దొరుకుతాయి. యు సీ, స్మాల్ నుంచి లార్జ్ వరకు ఒకటే ప్యాటర్న్ లో దొరుకుతాయి. వేర్ యాజ్ యూ గో టు మెట్రోస్, మీకు ఎలా అంటే చిన్నపిల్లలు వేసుకునే టీన్స్ లో కుర్తీస్ వేరేగా ఉంటాయి, మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకునేవి వేరేగా ఉంటాయి, ప్రింట్స్ వేరేగా ఉంటాయి, అదే కొంచెం ఏజ్ వాళ్ళు వేసుకునే ప్రింట్స్ వేరేగా ఉంటాయి, ఫ్యాబ్రిక్ నుంచి ప్రింట్స్ వరకు వేరేగా ఉంటాయి. సో ఇది ఇంకా విజయవాడకి రాలేదు. ఫ్లోర్ మేనేజర్స్ కెన్ ప్లే దట్ స్మార్ట్ రోల్ ఫర్ ఎనీ బిగర్ మాల్స్ కమింగ్ ఇన్ విజయవాడ. ఇప్పుడు నౌ ద ట్రెండ్ ఇస్ బీన్ చేంజ్, అందుకనే ఫ్లోర్ మేనేజర్స్, విజువల్ మర్చెంటైజింగ్ అది చాలా డిమాండెడ్ కోర్స్ అండి. కళానికేతన్, కళాంజలి, ఇవన్నీ షాప్స్ బయట విజువలైజ్ గ్లాస్ డెకరేషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ విజువల్ మర్చెంటైజింగ్. లోపల డెకరేషన్ చేస్తాం, ఒక మానిక్యూన్కి ఏం వేయాలి, దాంతోపాటు ఏం యాక్సెసరీస్ యాడ్ చేస్తే బాగుంటుంది అనేది, అదొక సపరేట్ కోర్స్ మా దగ్గర. అంటే ఫ్యాషన్ డిజైనింగ్లోనే స్పెషలైజేషన్ 2 మంత్స్ ఇస్తాం. దానికి ఈవేళ పీపుల్ ఆర్ రెడీ టు పే 40,000 to 50,000 అడే ఫర్ ఎ మంత్
1: పర్ మంత్
0: పర్ మంత్ బికాస్ వాళ్ళు ఇప్పుడు అవి చేయించుకోవాలంటే బెంగళూరు నుంచో ఢిల్లీ నుంచో హైదరాబాద్ నుంచో వాళ్ళని పిలిపించి 2 and 4 ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి చార్జెస్ ఇచ్చి పంపించాలి. అదే విజయవాడలో ఉంటే వాళ్ళకి
1: లోకల్
0: వాళ్ళే ఉంటారు
1: కదా,
0: తక్కువ దాంట్లో అయిపోతుంది. స్కోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఐ కెన్ సే వన్ వర్డ్, టెక్స్టైల్ డిజైనింగ్ ఇస్ ద సెకండ్ రెవెన్యూ బిగ్గెస్ట్ జనరేటింగ్ ఏరియా ఇన్ ఇండియన్ ఎకానమీ.
1: అట్లాగే ఇప్పుడు మనకి ఈవెంట్ మేనేజర్స్ కూడా ఎక్కువ అయ్యారు కదా, ఈవెంట్ మేనేజర్స్ లో కూడా ఈ టెక్స్టైల్ డిజైనర్స్ కి రోల్ ఏమైనా ఉంటుంది?
0: టెక్స్టైల్ డిజైనర్స్ కి ఈవెంట్ మేనేజ్మెంట్ లో పెద్దగా ఏం ఉండదండి. నాకు తెలిసి టెక్స్టైల్ డిజైన్ ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు టెక్స్టైల్ సర్ఫేస్. క్యాట్ వాక్స్ లాంటి ఈవెంట్స్ అరేంజ్ చేయడానికి టెక్స్టైల్ డిజైనర్ అవసరం లేదు. ఫ్యాషన్ డిజైనర్ కి అవసరం ఉంటుంది. హీ కెన్ ప్రొడ్యూస్ అ న్యూ డిజైన్ అండ్ మేక్ హిస్ లేబుల్ గో. అండ్ టెక్స్టైల్ డిజైనర్ హీ కెన్ వర్క్ విత్ ద ఇండస్ట్రీ, వర్క్ టు ద ఇండస్ట్రీ, ఆర్ వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్. టెక్స్టైల్ డిజైనింగ్ ఉంది, ప్రింటింగ్ ఉంది, డైయింగ్ ఉంది, యూనిట్స్ ఉన్నాయి, మేకింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఇది వాళ్ళ ఏరియా.
1: ఇప్పుడు మనకి సీజనల్ గా ఆ రకమైనటువంటి దుస్తులు వేసుకోవడం అనేది మెట్రోస్ లో ఉండే కల్చర్ అయితే, మన విజయవాడ లాంటి ప్రదేశాల్లో ఇంకా అది అంతగా అలవాట్లేదు కదా. ఈ టెక్స్టైల్ డిజైనర్స్ అది ఏమైనా చేయగలుగుతారు?
0: డెఫినెట్ అండి. బేసికల్ గా విజయవాడ ఇస్ లాకింగ్ 365 డేస్ లో యూ ఫైండ్ 300 డేస్ హీట్. సో ఎండలు ఎక్కువ, దానికి తోడు విజయవాడ కన్జర్వేటివ్ ఏరియా. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకుంటారు, కానీ లోకల్ గా చీరలు కట్టుకునే నడుస్తారు, ఎందుకంటే దర్ రూట్స్ ఆర్ ఇన్ విజయవాడ. సో పీపుల్ వోంట్ యాక్సెప్ట్ దాట్. కొంతమంది కొంచెం అడ్వాన్స్ అయిన ఫ్యామిలీస్ ఎలా చేస్తున్నాయి కానీ, బట్ స్టిల్ రూట్స్ ఆర్ ఇన్ టు దాట్ ఏరియా ఓన్లీ. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్యాంట్ అండ్ షర్ట్ ఇస్ సంథింగ్ అసిన్ వై ఒక హై ఫై అని అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. యాక్చువల్ గా మా డిజైనింగ్ లాంగ్వేజ్ లో సారీ ఇస్ ద ఓన్లీ సెక్సియెస్ట్ కాస్ట్యూమ్. మిగతా అన్ని ఏంటంటే క్యాజువల్ వేర్స్ కింద లెక్క, బికాస్ దే ఫుల్లీ కవర్ ద ఏరియా ఆఫ్ అ బాడీ. వేర్ పీపుల్ లవ్ టు క్యారీ సారీస్ ఇన్ విజయవాడ మోర్ లైక్, నేను అదే అంటాను మెట్రోస్ లో, వెన్ ఎవర్ ఐ గో టు ఫ్యాషన్ వీక్స్ అక్కడ వాళ్ళకి చెప్తాను, యూ ఫైన్ ఆల్ ద సెక్సియస్ లేడీస్ ఆన్ రోడ్స్ ఇన్ విజయవాడ అని ఆర్గ్యూ చేస్తాను. హౌ కమ్ అని అడుగుతారు, లేదు యూ సీ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ విత్ సారీస్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రాబబ్లీ ఇంకా యంగ్ జనరేషన్ ఏమైనా చేంజెస్ తేవచ్చు.
1: అంటే ఇంకొకటి కూడా ఉంది, ఈ మామూలుగా మనకి బజార్ లో దొరికే వాటి కంటే కూడా డిజైనర్ దుస్తులు అనేవి కొంచెం ఖరీదు ఎక్కువ కదా, అది మన వాళ్ళు ఇప్పుడు బాగా అలవాటు పడ్డారని అనుకుంటున్నారా మీరు?
0: డిజైనర్ దుస్తులు అంటేనండి, ఒకటి ఎలా ఉంటుందంటే విజయవాడ మైండ్ సెట్, నేను ఇప్పటి వరకు చదివిన మైండ్ సెట్, ఎవరన్నా ఒకటి ఏదన్నా కొంచెం చేస్తే దాని వెనకాల అందరూ చేస్తారు. సో వీళ్ళకి ఒకళ్ళు చేశారు కదా మనం ఇంకోటి ఎందుకు చెయ్యకూడదు అనే ఆలోచన చాలా, అంటే లేక కాదు అప్రోచ్ లేక, ప్రాబిలిటీస్ తక్కువ. ఫ్యాషన్ డిజైనర్

0: తక్కువ లేరు అసలు. ఒక్క మాల్లో ఏదైనా అమ్ముతే అన్ని మాల్స్ అయ్యి అమ్ముతాయి. ఒకళ్ళు ఏమైనా కొంటే అందరు అదే కొంటారు. అదే కనుక డిజైనర్స్ ఎక్కువ మంది ఉంటే యు ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇన్ ద మార్కెట్. అండ్ పబ్లిక్ కూడా ఏంటంటే మాల్స్ కి వెళ్ళి కొనే బదులు వాళ్ళ ఎక్స్క్లూసివిటీ మెయింటైన్ చేసుకుంటానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ మెట్రోస్ లో అవైలబుల్ ఉంది. మెట్రోస్ లో చాలా వరకు ఒక హై అండ్ ఫ్యామిలీస్ వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ డిజైనర్స్. దే హార్డ్లీ గో టు మాల్ టు బై. ఏమనంటే వి క్యారీ దిస్ బ్రాండ్ అని వాళ్ళు ఆ డిజైనర్ పేరు చెప్పుకుంటారు. ఆ స్టేజ్ కి విజయవాడ రావాలని నేను మాత్రం చాలా ఎదురు చూస్తున్నాను.
1: అలాగే పెళ్లిళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకోవడం అనేటటువంటి అలవాటు ఈ మధ్య కాలంలో వచ్చిందంటారు.
0: పెళ్లిళ్ళే కాదండి, కిటీ ఫంక్షన్స్ లో కూడా, చిన్న చిన్న ఈవెంట్స్ లో కూడా, లేడీస్ చేసే ఈవెంట్స్ లో కూడా ఏం చేస్తానంటే వాళ్ళ డ్రెస్ కోడ్ పెట్టుకుని శారీస్ డిజైన్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ వెల్కమింగ్ థాట్ ఆఫ్ లేడీస్ అనమాట. అదే గనక వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ వేర్ కూడా సంథింగ్ డూయింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది.

0: హార్డ్లీ గో టు మాల్ టు బై. ఏమనంటే వి క్యారీ దిస్ బ్రాండ్ అని వాళ్ళు ఆ డిజైనర్ పేరు చెప్పుకుంటారు. ఆ స్టేజ్ కి విజయవాడ రావాలని నేను మాత్రం చాలా ఎదురు చూస్తున్నాను.
1: అలాగే పెళ్లిళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకోవడం అనేటటువంటిది అలవాటు ఈ మధ్య కాలంలో వచ్చిందంటారు.
0: పెళ్లిళ్ళే కాదండి, కిటీ ఫంక్షన్స్ లో కూడా, చిన్న చిన్న ఈవెంట్స్ లో కూడా, లేడీస్ చేసే ఈవెంట్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్రెస్ కోడ్ పెట్టుకుని శారీస్ డిజైన్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ వెల్కమింగ్ థాట్ ఆఫ్ లేడీస్ అనమాట. అదే గనక వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ వేర్ కూడా సంథింగ్ డూయింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది.

0: మీరు ఇంతవరకు ఫ్యాషన్ డిజైనింగ్ అవకాశాల గురించి సమాన ముసావి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
1: है जापानी ये पटलून नई इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయి, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు

0: కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
1: నమస్కారం.
0: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
1: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసీ మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తారీఖున జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
1: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ 29వ తారీఖున 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది D² స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహల్నోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
1: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి యొక్క డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
0: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
1: ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగటంతో NSSO చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
0: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
1: ప్రశాంత చంద్ర మౌలానబేస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో

0: లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చడం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది, దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
0: 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీఎస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
1: ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది, ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
0: ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్ డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఒకటి ఉంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే.

0: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తోందంటారు?
1: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి ఉంది. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారి రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవనగతులు పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
1: స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయటానికి దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
0: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
1: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూజ్ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ, అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేజర్ టైం కానీ, స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి యొక్క కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
0: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరి కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
1: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, రావోయే అతిథి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వీరి కోరిక మేరకు మెరుపు కళలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అల్లరి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు పూజా ఫలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. రచన గోపి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమరావతి నుంచి సైదాబి, వీరి కోరిక మేరకు ఈ పాట.

నిజామాబాద్ ఆటోనగర్ శ్రోతలు షేక్ అబ్దులాలీ, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు గిల్లి కజ్జాల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. వినిపించమంటూ కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆర్యా 2 ఈ చిత్రానికి కునాల్ గంజన్వాలా మేఘా పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమాల తర్వాత ఏక్ నరంజన్ చిత్రానికి హేమచంద్ర గీతమాద్రి పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట బృందావనం చిత్రానికి కోటి ఎంఎం కీరవాణి రంజిత్ కేకే పాడారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: తర్వాత మీరు వినబోయే పాట మస్కా చిత్రానికి జుబిన్ గర్గ్ కౌసల్య పాడారు, రచన కందికొండ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట యముడు చిత్రానికి సాగర్, సుచిత్ర, కార్తిక్ పాడారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మిరపకాయ చిత్రానికి రాహుల్ నంబియార్, చైత్ర పాడారు. రచన భాస్కర్ భట్ల.

తర్వాత మీరు వినబోయే పాట అదర్స్ చిత్రానికి మికా సింగ్, సుచిత్ర, కార్తిక్ కుమార్ పాడారు, రచన చంద్రబోస్.

వార్తల అనంతరం చిత్రగీతాలు తిరిగి వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.

తర్వాత వినబోయే పాట ఆవారా చిత్రానికి యువన్ శంకర్ రాజా తన్వి పాడారు, రచన వెన్నెల కంటి.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరింతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతి ఆకాంక్షలు ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి

ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450కి పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిక్స్ తెలియజేశారు. తీవ్రమైన రెండు భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.

0: కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచెట్ల మోహన్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, ఈ అంశం గురించి శ్రీ మాచెర్ల మోహన్ రావు గారు, వీరు రాష్ట్ర చేనేత జనసమైక్య ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరు ఎప్పటి నుంచో చేనేత కార్మికులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిని అడిగి చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాచెర్ల మోహన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ చేనేత జనసమైక్య ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి?
2: అంటే ప్రపంచీకరణ మొదలైన సమయంలో, అంటే 1991లో మన దేశంలో పత్తి ఎగుమతులు పెరిగినాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక అంశాన్ని పరిగణలో తీసుకొని ఎగుమతులు పెంచడం ద్వారా మన ఖజానాలో బ్యాలెన్స్ ఉంచుకోవాలనే ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎగుమతులు ఎక్కువ జరగటం వల్ల నూలు కొరత ఏర్పడ్డది. కొరత ఏర్పడటమే కాకుండా నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఆ దశలో చేనేత వస్త్ర ఉత్పత్తి ధర పెరిగింది. కార్మికులు వేతనాలు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగాయి. కోస్తా జిల్లాల్లోనే, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 150 మంది పైగా చేనేత కార్మికులు రైలు కింద పడి అట్లనే మగ్గాలకే ఉరిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది అనారోగ్యంగా చనిపోయారు. అంటే స్టార్వేషన్ అనేది, క్రానికల్ స్టార్వేషన్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ అనేది ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా స్థిరీకరించారు. అంటే మనం ఆకలి చావనంగానే ఇవాళకి ఇవాళ తినకపోతే చచ్చిపోయేది ఏం లేదు, కనీసం 30 రోజులైనా మనిషి బతుకుతాడు. కానీ క్రానిక్ స్టార్వేషన్ అనేది మాల్ న్యూట్రిషన్ వల్ల, పోషకాహార విలువలతో కూడినటువంటి తిండి తినకపోవడం వల్ల వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయో, శారీరక రుగ్మతలు, ఆ రుగ్మతల కారణంగా వీళ్ళు చనిపోతున్నారు అనేది నిర్ధారణ జరిగింది. ఆ సందర్భంలో లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్నటువంటి కొద్ది మంది మేము కలిసి చేనేత కార్మికులకి ఆత్మస్థైర్యం కల్పించడం

0: కోసం, ఒక భరోసా ఇవ్వటం కోసంగా చేనేత కార్మిక సమాఖ్య అనేది పెట్టాం. పెట్టి ప్రభుత్వంతో నిరసన తెలియజేయటం ఇట్లా స్ట్రగుల్స్లో మొదటగా ప్రారంభమైంది. అది 1991 అక్టోబర్ 15 ప్రారంభమైంది.
1: అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇప్పుడు మిషనరీస్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మగ్గం వర్క్ నుంచి మిషనరీస్ వచ్చేసింది, ఇప్పుడు కాటన్ వస్తువులతో అంటే కదరు కూడా మిషన్ మీదే నేసే పరిస్థితులు వచ్చేసాయి.
0: అవును, అంటే టెక్నాలజీ పెరిగిపోతున్న దశలో చేనేత కార్మికులు గతంలో ఉన్న సమస్యల్ని అవే పునరావృతం అవుతున్నాయి. ఆ రోజు మాకు ప్రధానమైన సమస్య నూలు సమస్య, సరసమైన ధరలకు నూలు అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్, రెండోది ఆరోగ్యానికి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనేది డిమాండ్. ఈ రోజు వచ్చేటప్పటికి మార్కెటింగ్ సమస్య పెద్ద సమస్య అయిపోయింది. అంటే టెక్నాలజీ అంతా కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మా చేనేతే కాదు చేతి వృత్తులకే విలువ లేకుండా పోయింది. కాబట్టి దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతూ ఉంది.
1: ఇప్పుడు సాంప్రదాయ వృత్తులు చేనేత కానీ, వడ్రింగ్ కానీ, బంగారం పనులు కానీ, ఇవన్నీ సాంప్రదాయ వృత్తులు. ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఆ వృత్తులను వదిలేసి వేరే వృత్తులు వెళ్ళడము లేకపోతే చదువుల నిమిత్తం వెళ్ళడము, కానీ చేనేత కార్మికులు మాత్రం అలా ఉండదు. కనీసం కుటుంబంలో ఉన్న ఒకరైనా ఇప్పుడు ఆ మగ్గం పని చేయడమో లేకపోతే కనీసం ఈ రోజుకి ఒక చీర నేయడమో లేకుంటే ఒక పై పంచి నేయడం చేస్తూ ఉంటారు. కండి క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చేసుకోవడం కానీ అది చేసుకుంటూ నడిచే కుటుంబాలు ఇప్పటికీ చేనేత కార్మికులు ఉన్న ప్రతి గ్రామాల్లో నడుస్తుంది. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మరి
0: సార్ ఇప్పటికీ కూడా తమరు చెప్పినట్టుగా 90% గ్రామీణ ప్రాంతాల్లోనే చేనేతలు ఉన్నారు. దానిలో కూడా 72% యాక్టివ్ ఉమెన్ వేవర్స్ ఉన్నారు. యాక్టివ్ ఉమెన్ వేవర్స్ కాయితే మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయం వస్తుంది. అది ఆ రకంగా 66.3% మంది, టోటల్ 36 లక్షల మంది చేనేత కుటుంబాలలో 66.3% మంది 5,000 లోపలే తీసుకుంటున్నారు. చేనేత మగ్గాలు వీళ్ళ మీద ఆధారపడి డాక్టర్ శివరామన్ కమిటీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం 6 మల్టిప్లై చేయాలి. 1 లూమ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు చూడండి ఎంతమంది 2 crores అబౌవ్ ఉన్నారు. అయితే ఇవాళ ఆ దానిలో 66.3% మంది కేవలం 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయాన్ని నెలకి సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తీవ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆదాయాన్ని ఎట్లా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఒక సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,07,00,000 మంది సంవత్సరం బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన చూస్తే 74,26,000 మంది 2019 ఉంటే ఈ రోజు వచ్చేటప్పటికి కేవలం 70 లక్షల మందికి ఉంది. అంటే 4 లక్షల మంది ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. నేను చెప్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు, అంటే ఉదాహరణకి ఈ డిపార్ట్మెంట్లో ఏదైతే రిటైర్మెంట్ అవుతారో మళ్ళా వాళ్ళని అపాయింట్మెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
1: మోహన్ గారు, మీరు ప్రారంభంలో ప్రపంచీకరణ నేపథ్యంలో 90వ దశకంలో 2000 దశకంలో ప్రభుత్వానికి మాకు ఎక్కువగా అనుసంధానం, చర్చలు ఎక్కువగా ముడిసరుకు మాకు అందుబాటులో తేవడం ప్రధాన ఎజెండాగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఏమిటి?
0: ఇప్పుడు కూడా మాకు ముడిసరుకు ప్రధానమైన ఎజెండా. తర్వాత ఇప్పుడు కొత్తగా 2017 జిఎస్టీ ఒకటి ఇచ్చారు. అంటే యూనివర్సల్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే పెట్టారో ఆ యూనివర్సల్ ట్యాక్స్ సిస్టంలో చేనేతకి గొడ్డలు పెట్టులాగా ఉంది. ఎందుకంటే
1: ఎంత శాతం ఉందండి జిఎస్టీ మీకు?
0: ఈ రోజు 5% ఉంది. కొన్ని రంగుల రసాయనాల మీద 12-18% ఉంది. అంటే యావరేజ్ చూస్తే ఇది కూడా 11-12% ఉంది. డైరెక్ట్గా చేనేత చీరల మీద ఉత్పత్తుల మీద 5% అన్నప్పటికీ 2,500 రూపాయలు అదనంగా అయితే దాని మీద 12% ఉంది. ఇప్పుడు ఏ చీర కొనాలన్నా కుటుంబాల్లో కొనుక్కున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక పట్టు చీర కొనాలంటే ఇవాళ 6,000, 10,000, 20,000తో ఉన్న చీర 18%, 12% దాని మీద ట్యాక్స్ ఉంటే అది మాకు నష్టమే కదా. కాబట్టి చేతి వృత్తులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు వీటి మీద ట్యాక్స్ ఉండకూడదు. ఎందుకంటే శ్రమ తప్ప రెండో ఆదాయం లేదు, వీళ్ళకి రెండు చేతులు తప్ప ఆస్తులు లేని చేతి వృత్తులు, అది చేనేతే కాదు చేతి వృత్తులు, ఏ కళాకారులైనా సరే వాళ్ళకి ట్యాక్స్ ఉండకూడదు. నిజంగా 4-6 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి రెవెన్యూ ఫర్గాన్ ఎక్స్పెండిచర్ కింద బడ్జెట్ ఆమోదిస్తున్నారు 2015 కూడా ఇప్పటి వరకు.
1: ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా ఇప్పుడు ముడి సరుకుతో పాటు రేటు కూడా అని చెప్పారు, గిట్టుబాటు ధర. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి మాకు మార్కెట్ ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా. ముడి సరుకు తీసుకొచ్చిన తర్వాత మగ్గం మీద నేసి, నేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి దళారులకు పంపకుండా నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, దాన్ని అధిగమించడానికి మీ నుంచి వచ్చే సలహాలు ఏమిటి?
0: అంటే మాకు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ 1985 చట్టం ఉంది. అంటే ఆ యాక్టర్ అవడానికి 1950

0: సిక్స్ అంటే 1956లోని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టాట్యూట్యూడ్ బుక్లో చేనేతలకి కొన్ని రకాల ఉత్పత్తులు రిజర్వేషన్ చేయాలి, చేయకపోతే గ్రామీణ చేనేత రంగం, గ్రామీణ ఉపాధి రంగం కోనారిల్లిపోతుందని చెప్పి ఆ రోజుల్లో మహానుభావులు తీర్మానించి పుస్తకంలో రాశారు. దాని ఆధారంగా 56 నుంచి 85 వరకు మా పూర్వీకులు ఉద్యమాల ఫలితంగా రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు అది 11 రకాలుగా దిగింది. అంటే మీరాశక్తి కమిటీ మళ్ళా దాన్ని 11 రకాలకే తగ్గించారు. ఈ 11 రకాలు కూడా ఇవాళ పవర్లూమ్ యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఇవాళ లినిన్ ఫ్యాబ్రిక్ తో షర్ట్స్ వస్తున్నాయి, లినిన్ శారీస్ వస్తున్నాయి, ఖద్దరు, ఈ ఖద్దరు కూడా పవర్లూమ్ మీద తయారై వస్తున్నాయి. మరి ఒకప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదైతే చరకాల మీద తయారైన నూలు చేనేత మగ్గాల మీదే ఇవ్వాలి కానీ పవర్లూమ్కి ఇవ్వకూడదని వాళ్ళొక యాక్ట్ ప్రత్యేకించి చేనేతల కోసం చేశారు.
1: ఇప్పుడు చరకా మీద నూలు మీకు సరిపోతుందా?
0: చరకా మీద నూలు సరిపోదు.
1: మెషిన్ మీద వచ్చే నూలు మీరు కూడా వాడుతున్నారు కదా?
0: వాడుతున్నాం. దాన్ని మీరు డిసెంట్రలైజ్ స్పిన్నింగ్ కాన్సెప్ట్ లో తీసుకురావాలి. వికేంద్రీకరణ నూలు మిల్లులు ఆ విధంగా తీసుకొచ్చి కెమికల్ డైస్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్ కలర్స్ తో తీసుకురావాలి. న్యాచురల్ కలర్స్ తీసుకురావడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్కి ఉపాధి ఉంటుంది, పర్యావరణానికి సంబంధించి మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే వస్తున్నటువంటి చర్మవ్యాధులకి, శారీరకంగా వస్తున్న రుగ్మతలకి పరిష్కారంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేనేతలకి కూడా అది మార్కెట్ సౌకర్యం ఎక్కువ కల్పిస్తుంది. ఉదాహరణకి యూరప్ దేశాలంతా కూడా చేనేత మీద ఇవాళ బాగా న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు. ఈ పర్యావరణానికి ప్రభావం వల్ల పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రతని తగ్గించాలి, భూతాపాన్ని తగ్గించాలి అనేది వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా యునైటెడ్ నేషన్స్ అంతా కూడా తీర్మానాలు చేసింది.
1: చేనేత కార్మికులు మరో మార్గం లేక ఆ కెమికల్ రంగులు వాడుతున్నారా, లేకపోతే
0: ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక న్యాచురల్ డైస్ వినియోగించుకోలేకపోతున్నారు?
1: మీకు అందుబాటులోనే ఉంటున్నాయా అవి?
0: ఉన్నాయి. అది ఇవాళ కేవలం కొన్ని అంటే ఒక 50 100 అన్నట్టుగా ఎన్జిఓస్ ఎవరైతే ఫారిన్ మార్కెటింగ్ ని చేజిక్కించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నాయి. లేదంటే నిఫ్టీలోను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు వాళ్ళు సొంతంగా స్టార్ట్అప్స్ ద్వారా ప్రభుత్వ సహాయం ఏదైనా చేస్తున్నప్పుడు వస్తున్నాయి. కానీ దాన్ని జనరల్గా అందరినీ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా దాన్ని ప్రోత్సహించాలనేటటువంటి లేదు.
1: చేనేత కార్మికులకి ప్రభుత్వ చేయూత అనే అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటున్నాం. మోహన్ రావు, మీరు ప్రారంభంలో చెప్పారు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, అప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, ఇప్పుడు ముడిసరుకు వేరు అని. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ప్రభుత్వం నుంచి మీకేం చేయవచ్చు అందట్లేదా?
0: ఇప్పుడు మాకు స్టేట్ యారన్ సబ్సిడీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. లేదు, కేవలం ఈరోజు చేనేతలకి విద్యుత్ సౌకర్యం ఒకటి ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్.
1: ఓకే,
0: యారన్ సబ్సిడీ కదా, చే వృత్తి నిలవటానికి కావాల్సింది.
1: యారన్ సబ్సిడీ అంటే మీ ఉద్దేశం?
0: ఉదాహరణకి ఒక బండిల్ 1000 రూపాయలు ఖరీదు ఉంటే 20% దాంట్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నాం.
1: సబ్సిడీ ఇచ్చిన తర్వాత జిఎస్టీ కూడా వేవ్ చేయాలి మరి? అప్పుడు
0: జిఎస్టీ కూడా వేవ్ చేయాలి, చేయాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తానని. జిఎస్టీ పెరిగింది మాకు. గతంలో 1000 రూపాయల లోపల ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తికి జిఎస్టీ లేదు, 2500 దాటితే జిఎస్టీ.
1: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందిస్తుందండి?
0: కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు గతంలో 400 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉండేవి, బడ్జెట్ కేటాయింపులు ఉండేవి, అమలు జరిగింది కూడా. ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ 200 కోట్ల రూపాయలకు వచ్చింది బడ్జెట్ కేటాయింపు. దానిలో కూడా 120 కోట్లకు మించి బడ్జెట్ రిలీజ్ కావట్లా. అంటే దానికి ఏంటంటే మ్యాచింగ్ అంటే స్టేట్లు ఇవ్వాలి సంక్షేమ పథకాల అమలుకి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నిటికి కూడా 10% నుంచి 20% వరకు స్కీమ్ను బట్టి వాళ్ళ కాంపోనెంట్ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ ఉంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్రంలో ఎక్కడ సమతూకంలో లేదు, మిగిలిన అన్ని స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్రిగా ప్రోగ్రామ్ ఇప్పుడు వికసిత భారత్ లో భాగంగా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 5500 కోట్ల రూపాయలు రోజువారీ వేతనం 100 రోజులు పని దినానికి ఇచ్చింది. ఈ సంవత్సరం తగ్గినప్పటికీ 4300 కోట్ల రూపాయలు ఇవాళ వేజెస్ కే ఇస్తుంది. వాళ్ళు కల్పించే పని దినాలు ఎన్ని? గత సంవత్సరం వరకు 100 రోజులు అయితే ఇప్పుడు 125 రోజులు చెప్తున్నారు. అదే చేనేత కార్మికులకు సంబంధించి నువ్వు 400 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సబ్సిడీకి ఒక 200 కోట్ల రూపాయలు యారన్ సబ్సిడీకి ఇస్తే థ్రిఫ్ట్ సేవింగ్స్ లాంటివి పథకాలకి మ్యాచింగ్ లాంటి కింద వేవర్ ఒక 18 పైసలు వేసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఒక 18 పైసలు వేసుకుంటే వాళ్ళకి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సొమ్ముని వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ ఒక పద్ధతిలో చేస్తుంది కొంతమేరకు.
1: ఇప్పుడు మీరు ఎలాగో పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రంలో పర్టికులర్గా వాళ్ళ రాష్ట్ర పండుగకి చేనేత కార్మికుల నుంచి తయారు చేసిన చీరలు కానీ పంచలు కానీ

0: తప్పకాలు జరిగినాయి. ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పెట్టారా?
1: అవును, తమరు చెప్పినట్టుగా బతుకమ్మ చీర ఒక పథకం తమిళనాడు రాష్ట్రంలో కూడా జనతా చీరలు తయారు చేయించి ఒక పండగ రోజు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బడ్జెట్ 800 కోట్ల రూపాయల దాకా ఉంది ఆ చీరలకి.
0: ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఒకసారి పంచినట్టున్నారు కదా, అలా
1: అప్పుడు జనతా స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అమలు చేసింది. అది వచ్చేటప్పుడు 20 సూత్రాల పథకం అమలులో భాగంగా జరిగింది. 20 సూత్రాల పథకం ఎప్పుడైతే పోయిందో ఆ పథకం కూడా
0: 20 సూత్రాల పథకం ఇప్పుడు కూడా ఉంది కదా.
1: 20 సూత్రాల పథకం ఉన్న చేనేతకి ఆ విధంగా లేదు. అప్పుడు ప్రభుత్వమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టింది. సహకార రంగమే కాకుండా దానికి అదనంగా ఎక్కడైతే నేయటానికి సిద్ధంగా ఉన్నారో తయారు చేయడానికి వీవర్స్, అయితే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మినిమం ఈ 5000 రూపాయలు వేతనం కంటే తక్కువ నెల సంపాదించే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జనరల్గా స్కీమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, మీకు 5 లక్షల వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, స్టేట్లో కూడా మీకు ఆరోగ్యశ్రీ ఉంది చేసుకోవచ్చు అంటున్నారు. వృత్తికారులకి వృత్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఆ రుగ్మతలకి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ఆపరేషన్కి అయితే నీ ఆరోగ్యశ్రీ పనికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకం పనికి వస్తుంది. అవుట్ పేషెంట్గా ఎవరికి పనికిరాదు, అది సీజనల్ డిసీజెస్, వాతావరణాన్ని బట్టి వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో, దగ్గు, జలుబు, జ్వరము ఇటువంటివి, వాటికి నువ్వు ప్రైవేట్గా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఒక జ్వరం వస్తేనో ఒక జలుబు చేస్తేనో కనీసం ఫ్యామిలీలో ప్రతి సీజన్కి 30-40 వేల రూపాయలు కుటుంబం ఖర్చు పెట్టాలి, అక్కడే అప్పులు పాలవుతున్నారు.
0: మోహన్ గారు, మీరు శారీరక రుగ్మతలు చేతి గుత్తులు వారికి అన్నారు కదా, చేనేత కార్మికులకు వచ్చే రుగ్మతలు ఏమిటి ప్రధానంగా?
1: టీబీ, ఆస్తమా, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కంటి చూపు సమస్య. ఎందుకంటే సన్నని పోగుని నిరంతరం చూడాలి. చేనేత మగ్గం మీద ఉన్నాడంటే దృష్టి కేంద్రీకరణ పెట్టాలి. దానిలో ఒక పక్క నేను పోషకాహార విలువలు తిండి లేదు, ప్రతి అవయవం పనిచేయాలి, అందువల్ల శారీరక రుగ్మతలు ఎక్కువ వస్తాయి.
0: ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానంగా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే
1: లేదు,
0: జాతీయ ఆరోగ్య
1: లేదు
0: స్కీమ్లో కానీ
1: లేవు. అందుకని మేమేమంటామంటే ఒక వీవర కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ని అమలు చేయండి. గతంలో మాకు 2014 వరకు ఉన్నది, అప్పుడు 15,000 రూపాయలు, ఇప్పుడు తీసేశారు 2014 నుంచి అది లేదు.
0: అయితే ఎలాంటి స్కీమ్ పెడితే ఇప్పుడు ఒక కుటుంబం ఒక మగ్గం మీద 6 ఆధారపడి జీవిస్తున్నారు, ఒక చిన్న కుటుంబం మగ్గం మీద బతకాలి అంటే వాళ్ళు ముడి సరుకు నుంచి తీసుకొచ్చి ఆ వస్తువును ఉత్పత్తి చేసి మళ్ళీ మార్కెట్కి చేసుకుని, ఇప్పుడు చేనేత జన సమైక్య ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, మీరు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగిన చోట లేకపోతే జాతరలు జరిగిన చోట స్టాల్స్ పెడతారు కదా, మీకంటూ ఒక స్టాల్స్ ఇస్తారు కదా, ఆ స్టాల్స్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేనేత కార్మికులకు సంబంధించింది ఈ స్టాల్ ఇక్కడే వాడుకో, ఇక్కడే మేము అమ్ముతాం మా ప్రొడక్ట్స్ అన్నీ అని, అలాంటి యాక్టివిటీస్ మీరేం చేయట్లేదా?
1: అంటే మేము మా యూనియన్ తరపుగా మేమేం చెయ్యం. ఇవాళ చేనేత సహకార సంఘాలన్నీ కూడా ఆ విధంగా పోతున్నాయి, మాస్టర్ వ్యూవర్స్ కొంతమంది అట్లా చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ హాత్ సమితి అని, మీకు ఢిల్లీలో ఢిల్లీ హాత్ పెద్ద ఫేమస్, అది అట్లానే దస్తకార్ నేచర్ బజార్ అని నడుపుతారు ఢిల్లీ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఏపీలో తెలంగాణలో వచ్చేప్పటికి దస్తకార్ ఆంధ్ర వాళ్ళు నడుపుతారు. అట్లానే శిల్పారామంలో కూడా పెద్ద పెద్ద వెల్ నోటెడ్ ప్లేసెస్లోని విజయవాడలో కూడా ఎక్కువ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎగ్జిబిషన్స్ జరగటం
0: ఇప్పుడు ఏపీలో ఏపీ దస్తగా ఆంధ్ర ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకోవాలి కదా.
1: అవును, తీసుకుంటా
0: ఉత్పత్తులు, మరి అప్పుడు గిట్టుబాటు ధర రావట్లేదు అంటారా?
1: సరే, అది ఒక ఎన్జిఓ ఒక 50 మగ్గాలకు పరికల్పించడం అంటే చాలా గొప్ప విషయం, అప్పటికి చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు. కానీ ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 36 లక్షల మగ్గాలు పని ఉత్పత్తిని చేయాలంటే ఇది మాస్ మార్కెట్.
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు నడుస్తున్నాయి, ఇప్పుడు వాటిని ఏం మార్పు చేయాలంటారు?
1: కేంద్ర ప్రభుత్వంలో ఒకే ఒక్క పథకం 200 కోట్ల రూపాయలు కేటాయించారు, అది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే హెడ్ కింద వస్తుంది. దానిలో 50% సబ్సిడీ ఇస్తారు, 50% సబ్సిడీ 15% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రమాణమే 11-13% చేనేతల వరకే చేరుతుంది. రిమైనింగ్ మరి ఏంటి పరిస్థితి, 87% రిమైనింగ్ వేవర్స్ ఏం చేయాలి? ఈ సబ్సిడీకి నోసుకోవట్లా వాళ్ళకి అందట్లా, మరి మిగిలిన వాళ్ళకి నూలు, వాళ్ళకి సబ్సిడీ అది మరి 87% అట్లా మిగిలిపోయి ఉంది కదా. అందుకని ఆ బడ్జెట్ని పెంచాలి, బడ్జెట్ని పెంచడం ఒకటి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి అమలు చేయాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ. అట్లానే ప్రైవేటు మన ఇప్పుడు మేము చెప్పినట్టు సీజనల్ డిసీజెస్ని ఆ బారి నుంచి ఆర్థిక ఊబిలో కూరుకుపోకుండా ఉండటం కోసంగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ని 50,000 రూపాయలకి పెంచాలి. అంతేకాకుండా మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఇవాళ చేతి ఉత్పత్తికి

0: ఉత్పత్తికి పోటీ నడుస్తుంది, అది అంతర్జాతీయ పోటీ ఉంది.
1: అవును,
0: మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అది ఫేస్ చేస్తున్నారు. మాట్లాడి ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్టులు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువగా ఏ రంగం ఉపాధిని చూపిస్తుంది, నిరుద్యోగాన్ని ఏ రంగంలో అయితే మనం ప్రోత్సహిస్తే నిరుద్యోగాన్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం పాలసీదారులు ఎవరైతే ఈ ప్లానింగ్ చేస్తారో వాళ్ళు దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొఫెసర్ జీసీ మన్నా, ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు చేనేత మీద ఆయన పర్యవేక్షణలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్ ఆర్గనైజేషన్ కలిపి ఒక సర్వే చేశారు 5 స్టేట్స్లో. 3 సంవత్సరాలు ప్రయత్నం చేశారు, అది 2025లో ముగిసింది.
1: డాక్టర్ మన్నా గారు కొలాబరేషన్ విత్ గవర్నమెంట్, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ,
0: కొలాబరేషన్ విత్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
1: క్రాఫ్ట్స్ కౌన్సిల్
0: అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్, అంటే దాదాపు సెమీ గవర్నమెంట్ సిస్టమ్. వాళ్ళు చేసింది రిలీజ్ ఎప్పుడు చేశారు రిపోర్ట్ అంటే మొన్న మే 18వ తారీఖు. నేను కూడా అటెండ్ అయ్యాను, నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 66 లక్షల మంది చేనేతలు ఉన్నారు, మరి యూనిట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఒక కంపారిజన్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ సెక్టర్లు ఎట్లా ఉంది, చేనేతలు ఎట్లా ఉంది అనేది, చేతి వృత్తులకి సంబంధించి కూడా ఇచ్చి 270 రూపాయలు మినిమం వేజెస్, గవర్నమెంట్ నిర్ణయించిన మినిమం వేజెస్ కంటే తక్కువ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ 270 రూపాయలు కూడా ఎంతమందితో వస్తుంది, కుటుంబంలో 3 మనుషులు కాబట్టి ఒక మనిషికి ఎంత వస్తుంది, అది వ్యవసాయ కూలీ బయటికి వెళ్తే 400 రూపాయలు మినిమం తెచ్చుకుంటున్నాడు. వ్యవసాయ కూలీ కాకపోయినా పనికి ఆహార పదానికి నువ్వు 125 రోజులు ఇస్తే నువ్వు 300 రూపాయలు 310 రూపాయలు నువ్వు 325 రూపాయలు ఇస్తున్నావు. వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల అమలవుతూనే లేదని ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రమాదం జరిగితే హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఏదీ లేదు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి పథకాలు పెట్టామని చెబుతున్నప్పటికీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అసంఘటిత కార్మికులకు సంబంధించి చేతివృత్తుల వాళ్ళకి చేనేతకి పథకాలు లేకపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం, దీన్ని ప్రభుత్వం గుర్తించాలి.
1: సార్, మీరు ఇన్సూరెన్స్ పెట్టాలి, థ్రిఫ్ట్ డిపాజిట్స్ ఉంచాలి, తర్వాత జిఎస్టీ వేవ్ చేయాలి, ఆర్ఎన్ సబ్సిడీ 15% నుంచి 20% పెంచాలి,
0: సెంట్రల్ గవర్నమెంట్ పెంచాలి, స్టేట్ గవర్నమెంట్ 20%
1: ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారు. మరి ఒక ఖరీదైన చీర ఎవరు నేస్తారు, దానికి పెట్టుబడి ఎవరు పెడతారు, దాని లాభం ఎవరికి పోతుంది, ఈ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించాలి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక మగ్గం మీద 2 లక్షల చీరను వేసారు అనుకుందాం, 2 లక్షల చీర నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వచ్చేసరికి 2,20,000 దాని మీద రేటు ముద్రించి ఉంది అనుకుందాం, దానికి ముడిసరికి ఎంత అవుతుంది, దాని ఏ మగ్గం మీద నేస్తుంది, పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ నేను అడిగేది, అప్పుడు అన్ని మగ్గాలు అలానే ఉన్నాయంటారా మీరు?
0: లేదు, అంటే మీకు అట్లా చూస్తే 20,000 పైనుంచి అంటే 20,001 నుంచి 50,000 లోపల నెలకి సంపాదించే మగ్గాలు 1683 ఆంధ్ర రాష్ట్రంలో, అంటే అది ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి లాంటి చోట 100ల సంఖ్యలో ఉండే మగ్గాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1,00,000 పైన చీర ఉప్పాడలో తయారవుతుంది, ధర్మవరంలో తయారవుతుంది, వెంకటగిరిలో తయారవుతుంది. ఒక గజం నేయటానికి 3-4-5 రోజులు పడుతుంది, లేబర్ 10 గంటలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వేజెస్ ఎవరికి పోతుంది, ఈ మధ్య వచ్చిన ఆదాయం అంటే ప్రొడక్షన్ కాస్ట్కి సేల్ కాస్ట్కి మీరు తేడా ఎక్కడ పోతుంది అంటున్నారు, మిడిల్ మెన్కే పోతుంది. ఆ మిడిల్ మెన్కి పోతుందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు బతుకు తెరువు కోసం నేను ఎక్కడో చోట కూలికి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఆ పెట్టుబడి పెట్టినైనా ఆయన లాభం ఆయన చూస్తున్నాడు. అందుకే సొసైటీలకి ఒక సభ్యుడికి 3,000 రూపాయలు కేటాయించి నాబార్డు ద్వారా, నాబార్డు రీఫైనాన్స్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ వచ్చేట్టు చేయాలనేది నేను రీసెంట్గా 18 మార్చి పోయి నేను నాబార్డు వాళ్ళని ఆర్బీఐ వాళ్ళని కలిసి ఇచ్చాను, దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు.
1: ఒక 3,000 రూపాయలు
0: వాళ్ళకి షేర్ క్యాపిటల్ కింద,
1: షేర్ క్యాపిటల్ ఇమ్మంటారు,
0: షేర్ క్యాపిటల్ వస్తే షేర్ క్యాపిటల్కి వాళ్ళు 6 రెట్లు ఇస్తారు కదా. అట్లా మనం సహకార వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ సెక్టర్గా దీన్ని డెవలప్ చేసి తమరు చెప్పినట్టు మార్కెటింగ్లో కూడా కలెక్టివ్గా చేయగలుగుతారు. ఇప్పుడు డయింగ్ ఎవరి కాలుకి మీరు నూలిచ్చి నువ్వు డయింగ్ చేసుకో, నువ్వు మార్కెట్ చేసుకో అంటే చేనేత కార్మికుడు అది చేయలేడు. ఇది చాలా సంబంధాలతో కూడినటువంటి విషయం. కలెక్టివ్గా ఉండే సిస్టాన్ని మనం వాళ్ళకి అడాప్ట్ చేయాలి, అలవాటు చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు అది సాధ్యపడుతుంది. వాళ్ళకి నిజంగా రేటు 5,000 రూపాయలు మగ్గం నెలకి సంపాదించేవాడు 10 నుంచి 12,000 రూపాయలు సంపాదిస్తాడు, 15,000 రూపాయలు సంపాదించేవాడు 25,000 సంపాదిస్తాడు. ఎందుకంటే 3-4 దశల్లో మిడిల్ మెన్ సంపాదన పెరిగింది,

0: వాస్తవం చెప్పాలంటే ఒక మగ్గం మీద చేనేత కార్మికుడు సంపాదిస్తున్నది ఎంత అయితే ఉందో అంత మాస్టర్ వీవర్ సంపాదిస్తున్నాడు అదే మగ్గం మీద, కేవలం తన పెట్టుబడి. ఆయన బ్యాంకు లోన్ తీసుకొని లేదా బయట వడ్డీకి తెచ్చుకొని ఏదైనా కానీ, మరి ఈ పరిస్థితిని ఎవరు దీన్ని తొలగించాలి? బాధ్యతగా ప్రభుత్వం చూడాలి.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత, ఈ అంశం గురించి మాచర్ల మోహన్ రావు గారు చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. వారు చెప్పిన వాటిల్లో ఆర్ఎం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%, అలాగే జిఎస్టీ మినహాయింపు, తర్వాత షేర్ క్యాపిటల్ కనీసం 3,000 రూపాయలు ఇస్తే దానికి అనుబంధంగా వీళ్ళు 6% ఇత్యాది విషయాలన్నీ మనతో పంచుకున్నారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాము.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మనసారా చిత్రానికి కృష్ణ చైతన్య పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కందిరీగ చిత్రానికి కార్తీక్, సుచిత్ర పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిర్లు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాగ పుణ్యమేని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుడడం ఆనవాయితే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 62

0: 19648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2717 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7792 మంది వితంతు పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3 కోట్ల 12 లక్షల రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ,
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ,
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకి అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఇతర అధికారులకు

0: జరుగుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు

0: చరకులు వస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చలవాడి నాగరాజన్ చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ, రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్. 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్. అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
6: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే శ్రీమతి కె పద్మజారాణి గారితో పరిచయం వింటారు. పద్మజారాణి గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
0: మీరు ఇక్కడ విజయవాడలో ఉంటూ ఎన్నాళ్ళుగానో డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా పనిచేస్తూ ఉన్నారు కదండి. మీరు మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారండి?
8: మా సంఘంలో 10 మంది ఉన్నామండి. 10 మంది 10 రకాలుగా స్వయం

0: ఉపాధిగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అంటాము. ఆ రకంగా చదువుకున్న వాళ్ళం, చదువుకునే వాళ్ళకి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే విషయంగా చెప్తూ ఉంటాం. ఏది చేసుకుంటే సులువుగా ఉండి చీప్ అండ్ బెస్ట్గా చేసుకోవటం ఎలాగూ, ఎందుకంటే ఇంట్లో గృహిణిగా ఉంటూ బాధ్యత నెరవేరుస్తూ మనం విడిగా చేసుకోవటం కదా. అందుమూలంగా దాని గురించి వాళ్ళకి ఖాళీ సమయంలో ఏ విధంగా చేసుకోవాలనే విధంగా నేను కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చానండి. ఏది
1: చేసుకుంటే ఎప్పుడు ఏర్పాటు చేశారండి?
0: మా సంఘం ఏర్పడి 15 ఏళ్ళు అయిందండి.
1: 15 ఏళ్ళు అయింది.
0: 15 ఏళ్ళు అయిందండి.
1: ఒక 10 మంది సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్నారు.
0: అవునండి.
1: ఎంతమంది ఉండాలండి సంఘం ఏర్పడాలంటే?
0: డ్వాక్రా సంఘంలో 10 మంది ఉండాలండి. 10 మందికి గవర్నమెంట్ వాళ్ళు డ్వాక్రా మహిళలుగా మనం పొదుపుగా బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఒక 6 నెలలు దాచుకుంటే అయిన డబ్బులకి ఉంచి దాన్ని బట్టి మనకు లోన్ ఇస్తారండి. తర్వాత ఆ లోన్ కంప్లీట్ అయిపోయిన దానికి 25 పైసలు ఇంట్రెస్ట్ గా ఉంటుందండి. ఆ లోన్ ఫినిష్ అయిపోయిన ఇంకో మాట లోన్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అదంతా ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుని నేనుగా ఫస్ట్ ఒక 4 పాల ప్యాకెట్ తీసుకొచ్చి అమ్మటంగా పెట్టుకుని, ఎందుకంటే మాకు ఫస్ట్ గా లోన్ ఇచ్చింది 3000 రూపాయలు మాత్రమే. ఆ 3000 రూపాయలతో ఎలా చేయాలి, 10 మంది ఉన్నాం కదా, 10 మంది ఏ విధంగా చేస్తుంది అనే విధంగా నేను మాత్రం 3000తో పాల ప్యాకెట్లు నాకు నేనుగా ఓన్గా పెట్టుకోవాలి అన్నా కూడా దానికి 10000 డిపాజిట్ కట్టాలి. 10000 డిపాజిట్ కట్టే కెపాసిటీ నా దగ్గర చదువుగా ఉంది తప్ప కట్టే కెపాసిటీ లేక నాకు నేనుగా కొన్ని ప్యాకెట్లు కొనుక్కుని సేల్ చేయడం మొదలు పెట్టాను. వాళ్లే నాకు ఒక ప్యాకెట్కి 1.5 రూపాయలు చొప్పున నాకు ఇచ్చేవాళ్ళు. నేను సైడ్ బిజినెస్ గా జస్ట్ ఇది పెట్టుకున్నాను. ఎందువల్ల అంటేనండి, ఆల్రెడీ ఎంఏ బీడీ చేసిందని నేను, అందువల్ల ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండే ఖాళీ సమయంలో, ఉదయం సాయంత్రం ఖాళీగా ఉంటుంది నా ఖాళీ సమయంలో, ఈ విధంగా అన్ని రకాలుగా నాకు నేనుగా చూసుకునేదాన్ని. ప్లస్ ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినా కూడా మంచి చెడు అడిగినా కూడా చెప్తూ ఉండేదాన్ని. దాంట్లో ఏది మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేది చెప్పేవాళ్ళము. చదువు లేని వాళ్ళకి వయోజన విద్యగా కూడా నేర్పుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి రాయటం పెద్దగా రావక్కర్లేదు, చదవటం అనేది కంపల్సరీగా రావాలి కాబట్టి చదువు గురించి మీరు అక్షరాలు కూడబలుక్కు నిదానంగా చదవటంగా నేర్పుకున్నామండి. అలా నేర్పటం మూలంగా వాళ్ళు కూడా సంతకం పెట్టే వరకు వాళ్ళు వచ్చారు. సంతకం పెట్టడం మూలంగా వాళ్ళు చేతి వ్రాత అది నేర్చుకుని ముందుకు వెళ్ళటమే కాకుండా డ్వాక్రా మహిళలుగా ఉండి ఏ ఏ రంగంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు దేంట్లో రాణిస్తారో ఆలోచించి దాని వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి. ఈ 15 సంవత్సరాల్లో రోజు రోజుకి మాది డెవలప్ అయింది తప్ప డెవలప్ కాకుండా లేదండి. ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు మాలో. ఆ టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంది, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళే కదా. ఆ విధంగా అవడంతో ఈ మధ్యన థ్రెడ్తో బ్యాంగిల్స్ తయారు చేయడం, గొలుసులు తయారు చేయడం అటువంటిది వచ్చింది. దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంటర్నెట్లో అవన్నీ చూస్తున్నారు. తయారు చేయడం అలాగని వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు కదా. అందరూ విడిగా తెలుగులో కూడా చెప్పి చేయటం విధానంగా మేము కూడా
1: అంటే అవన్నీ కొనుక్కోవాలి,
0: ధారాలు మెటీరియల్ కొనుక్కోవచ్చు, కొందాలు కొనుక్కోవాలి, చిన్న చిన్న గజ్జెలు లాంటివన్నీ కొనుక్కొచ్చుకొని చేయాలన్నమాట. దాంట్లో హ్యాంగింగ్స్ చెవులకు పుట్టిన చెవిరింగులు లాంటివి, దుద్దులు లాంటివి తయారు చేయొచ్చు. మెళ్ళో వేసుకునే గొలుసులు అవి కూడా తయారు చేయొచ్చు. చిన్న చిన్న పూసలు అవి పెట్టి చాలా బాగా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. కానీ అవి కాస్టిక్వి కాదు, బంగారం వల్ల మనం తడపచ్చు. కానీ దీంతో తయారు చేస్తే చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్ వన్గా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఇంకా కొంచెం తడిపడినా కూడా పాడైపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి.
1: అవి తయారు చేసినదాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తారండి?
0: మార్కెటింగ్ చేయటం అంటే నేను ఎంఏలో బిజినెస్ ఎకనామిక్స్ చేస్తున్నానండి. అందులో వాళ్ళు ఇంత ఖర్చు అయింది కదా, దీనికి ముందే ఇంత రావాలి అంటే రాదు అని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇచ్చాను అనమాట. అందరూ 10 రూపాయలు కానీ మనం 9 రూపాయలకి అమ్ముదాం, రావాల్సిన డబ్బులు వస్తుంది. 3000 ఖర్చు పెట్టాం, 3000కి 3000 వస్తుంది. లాభం ఆశించకుండా మనం చేస్తాం అనుకోండి, చేస్తే ఉండబట్టు మన దగ్గరికి వాళ్ళు వస్తారు, అప్పుడు లాభంగా తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఎంత ఖర్చు అయిందో అంతకే అమ్మటంగా కూడా పెట్టాం అనమాట. అలా పెట్టడం మూలంగా
1: అమ్మడం మొదలు పెట్టాం.
0: అవునండి, లాభం చూసుకోకుండా అమ్మటం మూలంగా దగ్గరికి ఇంకో చోట వెళ్ళకుండా మన దగ్గరికి రావటంగా మొదలు పెట్టారండి.
1: ఇంకా మీ సంఘంలో సభ్యులు ఇంకేమేం చేస్తారండి?
0: ఇంకోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. ఒకళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తే ఒకళ్ళు పొడులు తయారు చేస్తారనమాట. ఆ రెండు కలిసి ఒక దగ్గర ఒకే ప్రాంతాల్లో ఉండి చేస్తూ ఉంటారు అనమాట. పచ్చళ్ళు అంటేనేమో ఊరకాయ పచ్చళ్ళుగా ఉంటాయి, సీజనల్గా వచ్చే ఉంటాయి. ఇవాళ సీజనల్ కాకుండా ఏ సీజన్లో అయినా కూడా అన్ని రకాలు దొరికే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా, ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్కి దాన్ని కూడా సప్లై చేస్తూ ఉన్నామండి మేము. హాస్టల్ చిన్న చిన్న హాస్టల్స్గా ఉండే ఉన్నాయి, చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా ఈ మధ్య పెడుతూ ఉన్నారు, వాటిలో కూడా మేము పంపిస్తూ ఉన్నామండి.
1: అంటే పచ్చళ్ళు పళ్ళు ఇంటి దగ్గర తయారు చేస్తాం.
0: అవును, ఇంటి దగ్గర తయారు చేస్తానండి, ఫ్రెష్గా అప్పటికప్పుడుగా తయారు చేసిన అడుగుతూ ఉంటారు కొంతమంది. ఊరగాయ పెట్టిన పోయినా కూడా పాతపోయినా పర్వాలేదు, మాగిన కొద్ది రుచి ఎక్కువ అని చెప్పి అడిగి.
1: ఊరగాయలంటే అవి సీజన్ లో లభించే దాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా.
0: అవును, ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ పెట్టుకుని తయారు చేసిన చాలా పదిలంగా దాచుకోవాలండి. ఉండిలిన తడి తగిలిన చిన్నపిల్లలకి వాళ్ళకి దొరకకుండా
1: అందుబాటులో,
0: అందువల్ల పాడైపోకుండా ఉండే విధంగా దాచుకుని చేసుకుంటూ ఉంటామండి. స్పెషల్ రూమ్ గా కూడా ఉంటుంది, మేము కూడా అది బాగుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి వాళ్ళకి ఇస్తాం తప్ప ఇంకో రకంగా ఇచ్చే అవకాశం లేదండి. పచ్చళ్ళు పొడుల్లో కంది పొడి, శనగ పొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, శనగ ఉప్పు తీసే కారపొడి అవన్నీ

0: చేస్తూ ఉంటాం అండి. పచ్చడిగా విసిరావకాయ, ఊరగాయ గానేమో, మామిడికాయ, ఆవకాయ, మాగాయి, గోంగూర పచ్చడి, చింతకాయ, విసిరికాయ, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. చేస్తున్నవి శైలి మధ్యన కొంచెం కొంచెం పెరుగుతాం, డే బై డే డెవలప్ అవుతుందండి. అంతేకాకుండా మా ఫ్రెండ్స్ లో కొంతమంది పిండి వంటలు గానండి, పిండి వంటలుగా అంటే చీప్ అండ్ బెస్ట్ గా వచ్చేవి, బయట ప్రాంతంలో అది కొంచెం ఎక్కువ కాస్ట్ అయినది, మా ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, లాభం ఎక్కువ ఆశించకుండా కొంచెంలో పోయేట్టుగా అమ్ముతుంది.
1: చిన్నపిల్లలు స్కూల్ నుంచి
0: స్నాక్స్ గా అది తీసుకునే విధంగా, అంతేకాకుండా పొద్దున్నే 10 o'clock వాళ్ళకి లేజర్ ఉంటుంది, లేజర్ టైంలో కూడా పిల్లలకి తీసుకునే విధంగా స్నాక్స్ గా తీసుకునే విధంగా చెక్క లాంటివి, చేగోడీలు అని, లేదా ఇప్పుడు కొత్తగా వస్తుందండి తీపి సమోసా, స్వీట్ సమోసా అంటారనమాట, ఆ స్వీట్ సమోసాను అటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. కొబ్బరి బూరెలని, గవ్వలని అవన్నీ చేసి ఇస్తున్నామండి, అవి కూడా బాగానే సేల్ అవుతున్నాయి. బయట కాస్ట్ 50 rupees అంటే మేము 40-30 rupees కే ఇస్తున్నాం, ఎందువల్లంటే మేము శ్రమని నమ్ముకుని ఉన్నాము, రెండు రోజులు డెవలప్ అయిన ఉద్దేశం చీప్ అండ్ బెస్ట్ గానే ఇస్తూ ఉన్నామండి. ఈ విధంగా మాకు కొంచెం కనిపించింది కూడా, రుచికరంగా ఉంది, ప్లస్ తక్కువ రేటుగా కూడా ఉంది అని చెప్పి
1: శుచిగా శుభ్రంగా చేసిస్తే కొనే వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు కదా.
0: అవునండి, ఆ విధంగా శుచిగా శుభ్రంగా అంతే కూడా చీప్ గా కూడా ఉంటుంది, చౌకగా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం నుంచి వచ్చి చాలా మంది కూడా కొనుక్కుంటూ ఉన్నారు. అది మాకు ఆనందంగా ఉంది, మన ప్రాంతం వాళ్ళు మనకు కొంటాం కాదు కదండి, పక్క ప్రాంతం వాళ్ళు కొంటే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది కదా. అంతేకాకుండా శారీ పెయింటింగ్ కూడా నేర్పిస్తున్నామండి. నేర్పించడం అంటే మాకు 30-40 days లో నేర్పే విధానం కోర్స్ ఉందండి, ఆ కోర్స్ లో ఫ్రీగా నేర్పిస్తారు, కాకపోతే మనకు సామాన్లుగా మనం తీసుకెళ్లాలన్నమాట. శారీ పెయింటింగ్ ఫస్ట్ గానే శారీస్ తీసుకెళ్లిపోయేంత సీన్ ఉండదు, జస్ట్ ఒక కర్చీఫ్ లాంటిది
1: లేదా
0: పాత బట్టల మీదుగా చేయటంగా నేర్పిస్తున్నారు పెయింటింగ్. ఆ పెయింటింగ్ లో కూడా కొంచెం రాణించిన వాళ్ళు 10 మంది వెళ్తే ఎంతలైనా 700 మంది రాణిస్తున్నారండి. తతిమా ఉన్న 2-3 వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట, వాళ్ళకి వచ్చిన ఐడియాగా, వీళ్ళకి రాని ఐడియా వాళ్ళకి వచ్చి రకరకాల హెల్ప్ చేయడం మూలంగా దాంట్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళామండి. శారీస్ గా కొనేవాళ్ళం ఒకళ్ళం అయితే పెయింట్స్ కొనేవాళ్ళం ఒకళ్ళగా పెట్టుకుని ముగ్గురు కలిసి చేసుకోవాలండి. పెయింటింగ్ అనేది ముగ్గురు చేస్తే కనుక కుదరదు, ఎందుకంటే అండి పెయింట్ కొనేందుకు డబ్బులు కావాలి, శారీస్ డబ్బులు కావాలి, శారీ కొనేది ఒకళ్ళు, పెయింటింగ్ కొనేది ఒకళ్ళు, తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, దాని మీద పెయింట్ వేసేవాళ్ళు, శారీ మీద పెయింట్ వేసేవాళ్ళు ఒకళ్ళు, మూడింటికి ఎంత అయింది అని చూసుకుని లాభం ఆశించకుండానే అయ్యే ఖర్చుకి మాత్రమే తీసుకున్నాను, పదం లాభం మాత్రం ప్రస్తుతం ఆశించట్లేదండి. ఇంకోటి కూడా చూస్తున్నా వేరే ప్రాంతంలో ఎంత రేట్లో ఉంది, మన ప్రాంతంలో ఎంత రేట్లో అయితే మనకు జనాలు వచ్చి తీసుకుంటారు అనే ఉద్దేశంగా చూసుకుని మేము చేస్తున్నామండి.
1: అంటే 1 rupee తక్కువైనా కూడా మనకి ఎక్కువ సరుకు పోయేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా.
0: అవునండి, సరుకు ఎక్కువ వెళ్ళాలనే ఉద్దేశంలో మేము ఇచ్చే కారణం కూడా అది, అక్కడ 1 rupee అయితే 10 rupees ఇచ్చేట్టుగా కూడా చూసుకున్నాం. చూసుకోవడం వల్ల ఏంటంటే మనకు సరుకు ఎక్కువ అవుతుంది అవటం మూలంగా లాభం వచ్చినట్టే లెక్క, మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పోవటం వల్ల ఆటోమేటిక్ గా లాభం వచ్చినట్టే కదా.
1: వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి బిజినెస్ పెరిగిపోతుంది,
0: అలాగే పెరిగిందండి. అంతేకాదు పాల కేంద్రంగా కూడా పెట్టుకున్నామండి.
1: అంటే ఎలా చేస్తారండి?
0: దాంట్లో ఎందుకంటే డిపాజిట్ కట్టే పొజిషన్ నాకు కూడా ప్రస్తుతం వచ్చింది కాబట్టి.
1: ఎంత కట్టాలండి డిపాజిట్?
0: డిపాజిట్ గా 10,000 కట్టాలండి. 10,000 కట్టాము, దాంట్లో నేను ఫ్రమ్ ద బిగినింగే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటాం మూలంగా కార్డు సిస్టమ్ గానే నేను 20-30,000 దాకా కార్డుగా కొంటున్నానండి. అంటే పాలల్లో రకరకాలుగా దాన్ని బ్లూగా గ్రీన్ గా రకరకాల చెప్పుకుంటూ ఉంటాను అనమాట, ఆ రేట్స్ ని బట్టి అదే రేటు ఉంటూ ఉంటుంది. నేను మెయిన్ గా ఉంటాను, నా కింద అసిస్టెంట్స్ గా ఇద్దరు ఉన్నారండి, డోర్ డెలివరీ చేయడానికి ఇద్దరు
1: ఉంటారు, కొంతమందికి ఇంటికి సప్లై చేయమనే వాళ్ళు ఉంటారు,
0: ఇంటికి సప్లై చేయమనే వాళ్ళకి దానికి సప్లై ఛార్జీ తీసుకుంటాం, ఆ ఛార్జీ తీసుకుని మాకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే నాకు అసిస్టెంట్ గా ఉండే వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా వచ్చింది, ప్లస్ మాకు వచ్చింది కూడా వాళ్ళకి ఇస్తాం.
1: అంటే ఇక్కడ మీకు లీటర్ కి ఎంత మిగులుతుందండి?
0: లీటర్ గా కాదండి, అక్కడ వాళ్ళు మాకు ఇచ్చేది, లీటర్ గా కాదు కమిషన్ గా ఇస్తారు అనమాట.
1: అలాగే మనం ఎన్ని మందలు చేసుకుంటే అంత కమిషన్ మనకు
0: అట్ట వస్తుంది. అది అవ్వాలంటే కొంచెం టైం కూడా పడుతుందండి. ప్రస్తుతం పాల కేంద్రం డెవలప్ అయింది పర్వాలేదు, అంతేకాదు పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నామండి.
1: అంటే ఈ మధ్య కాలంలో ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా వాడొద్దని చెప్తున్నారు కదా.
0: అందులో డిస్పోజబుల్ గా ఉంటుంది పేపర్ అనేది, మట్టిలోకి వెళ్ళిపోయినా కూడా నేల దెబ్బతింది కదండి, వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో పేపర్ గ్లాసులు. అంతేకాదు ఇప్పుడు మరి థర్మోకోల్తో చేసినవి కూడా ఉంటున్నాయండి, థర్మోకోల్ కూడా పర్వాలేదు అన్నారు, వాడటానికి పర్వాలేదు, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి థర్మోకోల్తో తయారు చేసిన కూడా యూజ్
1: చేస్తున్నాం. తయారు చేస్తున్నారండి.
0: అంటే నలుగురం కలిసి డ్వాక్రాగా అంటే మాకు కుదరలేదండి, విడిగా పర్సనల్ గా లోన్ తీసుకున్నాం అనమాట. ఎక్కువ చేస్తా అంటే అందరం కలిసి అందరి డబ్బులు కలిపి ఒక ఇదిగా పెట్టుకుని, అంటే మా గ్రూప్ గా కాదు పక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. మాకు వాళ్ళు చేస్తే వాళ్ళకి మేము చేయడం, ఇచ్చి పుచ్చుకునే విధానంగా హెల్ప్ గా అనమాట. నా సామాన్లు అమ్మి పెడతారు, వాళ్ళ సామాన్ నేను అమ్మి పెట్టాం అనమాట. ఆ విధంగా సేల్ చేయడం మ్యూచువల్ గా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా వాళ్ళు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారు, థర్మోకోల్తో చేసిన ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్, టీ కాఫీ గ్లాసెస్, ప్లస్ వాటర్ గ్లాసెస్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారండి. అవి కూడా చాలా బాగానే వాళ్ళకి రన్ అవుతుంది, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉండే షాపులకి వాటికి కూడా మేము సప్లై చేస్తూ ఉన్నాము. ఉన్నంతలో పర్వాలేదండి, బాగానే ఉన్నది, ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే మేము ఖాళీ టైంలో తప్ప

0: టైంలో చేయట్లేదు కదా.
1: అవును,
0: అందువల్ల
1: అంటే
0: టైం
1: ఇంట్లో
0: కూడా
1: పనులన్నీ చూసుకుంటూ పిల్లల సంగతి, భర్త సంగతి, అత్తమామల సంగతి అన్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఇలాంటి పనులు
0: అవునండి,
1: చేస్తాం.
0: దానికి కూడా తొందరగా చేసుకుని ఆ టైంగా పెట్టుకున్నాను. టైం అంటే ఏదో టైంలో వస్తే అందరికి కుదరదు కదండి,
1: అవును,
0: అందరం ఒక టైం కుదుర్చుకుని ఆ టైంలో అందరం ఒక చోట కలుసుకుని ఈ రోజు ఈ విధంగా చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజే అనుకుని చేసుకుంటూ ఉంటున్నామండి. ఈ విధంగా చేసుకోవడం మూలంగా టైము
1: సద్వినియోగం అవుతుంది.
0: సద్వినియోగం అవుతుంది. అలా అయితే చాలా కష్టం కదండి. పేపర్ ప్లేట్స్ అది కూడా బాగుందండి. అంతేకాకుండా మసాలా దినుసులుగా మనకు ఈ మధ్యకాలంలో లవంగాలు, ఏలక్కాయలు కూడా రూపాయి 2 రూపాయల ప్యాక్స్
1: వాడకం
0: అమ్ముతున్నారు.
1: కూడా బాగా
0: అవును,
1: ఎక్కువైంది కదా.
0: ఎందుకంటే పెద్ద పెద్ద కొన్నప్పుడు తొందరగా పాడైపోతున్నాయి ఉద్దేశంతో అందరూ కూడా ఏలకులు, లవంగాలు, ధనియాలు అటువంటివన్నీ కూడా ఎక్కువగా కొనరు. 2 రూపాయల ప్యాక్స్, 5 రూపాయల ప్యాక్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి కూడా అమ్ముతూ ఉన్నామండి. అవన్నీ కూడా ఎట్లా అంటే చిన్న చిన్న ప్యాక్స్, ఒక షీట్ ఉంటుంది, అట్టముక్క ఉంటుంది, ఆ అట్టముక్క మీద చిన్న చిన్న కవర్లో దానికి డబ్బులకి తగ్గ పదార్థం దాంట్లో వేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. ఆ షీట్ అంతా అమ్మితే వాళ్ళకి ఎన్ని ఉంటే అన్నిటికీ 1 రూపాయ లాభం వచ్చేట్టు, 10 రూపాయల లాభం వచ్చేట్టు. షీట్ మొత్తానికి 12 ఉంటాయండి. 12లో ఎంత లేదన్నా వాళ్ళకి 8 రూపాయల లాభం వచ్చేట్టుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నదానికి కొంచెం అయినా రావాలి కదండి, అందుకని వచ్చేట్టుగా చూసుకుని
1: మరి ఆ ప్రొడక్ట్స్
0: చేస్తున్నాం.
1: బాగానే పోతున్నాయండి.
0: బాగానే పోతుంది. మెయిన్ గా షాపులకు ఎక్కువగా వేస్తున్నామండి. షాపులకు వేయడంలో మేము కొంచెం ఇతర వాళ్ళకంటే మేము కొంచెం తక్కువగా వేయడం మూలంగా మా ప్రొడక్ట్ తొందరగా తీసుకోవడం జరుగుతుందండి. ఇది వేరే గ్రూప్ వాళ్ళతో మేము చేయిస్తున్నామండి. ధనియాలు, గసగసాలు అటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేయిస్తున్నాం.
1: ఏలకులు, లవంగాలు,
0: అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుపోతుంది. జీడిపప్పు లాంటిది కూడా ఇస్తున్నామండి. ఎందుకంటే జీడిపప్పు కూడా ఎక్కువ కొనాలంటే ఎవరి వల్ల కాదు కదా, అది కాస్ట్లీ థింగ్ కదా. అందువల్ల అది కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్ గా 5 రూపీస్ లోపల వచ్చేట్టుగా చూస్తూ ఉన్నామండి. అందుకంటే మా వాళ్ళు కొంతమంది, ఇప్పుడు నేనే మిల్క్ బూత్ రన్ చేస్తున్నాను, దాంతోపాటుగా ప్రతి ఒక్కరు టీ పొడి ఉందా, కాఫీ పొడి ఉందా అని అడుగుతున్నారు. అటువంటివి కూడా చిన్న చిన్న ప్యాక్స్, 2 రూపీస్వి, 5 రూపీస్ ప్యాక్స్ ఉంటూ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తున్నామండి వాళ్ళకి గాను. షాంపూ లాంటివి మాకు స్వయంగా తయారు చేసేవి కాదు అవి, కాకపోయినా కూడా విడిగా మేము హోల్సేల్ గా తీసుకొచ్చేసి వాళ్ళకి మామూలు రేటుకి ఇస్తున్నాం. ఇప్పుడు దారాలతో చేసిన వస్తువులు మాత్రం అందరికీ బాగా
1: నచ్చుతుంది,
0: కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయండి.
1: మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలి అని అనుకుంటే గనక వాళ్ళలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి?
0: ముందుకు వెళ్ళాలి అంటే ఇతరులతో పోటీ కూడా పెట్టుకోవాలండి. పోటీ పెట్టుకున్నా కూడా వాళ్ళకంటే కొంచెం తక్కువ ధరకిస్తూ ఉండాలి. పోటీగా అంటే మీరు చేస్తున్నారని మీకంటే ఎక్కువగా చేయాలని అనుకోవాలి, కానీ అట్టా అని మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి అనుకోకూడదండి. నాది పని అయిపోయింది, మీ పని మిగిలిపోయింది, మీ హెల్ప్ చేయాలి.
1: ఎలాంటి లక్షణాలు ఉండాలి స్త్రీకి ముందుకెళ్ళాలంటే?
0: ముందుకు వెళ్ళాలి, ఇంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలండి. ఇంటి వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి, వాళ్ళకు మనం చేయాలి, మనకు వాళ్ళు కోఆపరేట్ చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి ఏ పనైనా చేయొచ్చండి. కాకపోతే సామాన్లు తెచ్చుకోవడానికి మాత్రం టైం పడుతుందండి. దేనికైనా హోల్సేల్ షాప్ లో కొనాలంటే కొంచెం దూరం, లేడీస్ గా మాకు ప్రస్తుతం వెహికల్స్ ఏమీ లేవు, లేకపోవడం మూలంగా బస్సులో వెళ్ళి రావాలి, అది అంటే కొంచెం టైం అది పడుతుంది. దాని గురించి ఏదో వెహికల్ గా తీసుకుని అందరం కలిసి వెళ్లే విధంగా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. దానికి కూడా గవర్నమెంట్ లోన్స్ అది శాంక్షన్ చేసి అనుకోండి కొంచెం ముందుకెళ్లే అవకాశం అది ఉంటుందండి. దీనిలో ఇంకా టైలరింగ్ కూడా చేస్తున్నారండి మా వాళ్ళుగా, ఇంకా శారీ ఫాల్స్ గా కుట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో చోట వెళ్ళకుండా ఫాల్స్ కూడా నేనే అమ్ముతాను అని చెప్పేసి బడబడి 10 రూపీస్ కి వస్తే 12 రూపీస్ కి మాకు అమ్ముతూ వాళ్లే పుట్టి చూపిస్తున్నారండి రకరకాలుగా. ఎందుకంటే ఈ మధ్యన స్వయం ఉపాధి దాంట్లో మాకు కొంతమందికి చూయింగ్ మిషన్స్ ఇచ్చారు. ఆ మిషన్స్ లో మామూలు మాన్యువల్ ఒకటి ఉంది, కరెంటు మిషన్, 2 రకాలు ఉన్నాయండి. కరెంటు మిషన్ నేను మెయిన్ గా తీసుకున్నామంట, దాంట్లో నేను జిగ్ జాగ్ చేస్తాను, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చేస్తుంది, మన కాలుతో తొక్కే పని లేదు, జస్ట్ హ్యాంగింగ్ గా ఉంటుంది అనమాట, హ్యాంగ్ తప్పించుకునే విధంగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా చేయించండి. చాలా బాగుంది అది. 10,000 దాకా అయింది, గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇప్పించారు ఆ లోన్ గా. ఆ లోన్ మేము కట్టేసేయటం కూడా అయిపోయిందండి. కట్టడం మూలంగా ఇప్పుడు మా దగ్గరికి అందరూ వచ్చి చేయించుకున్నారు. జిగ్ జాగ్ చేయడానికి ఎంత, దాంట్లో ఎంబ్రాయిడరీ చేయటం ఉంటుంది, కట్ చేయటం కూడా దాంట్లోనే ఉంటుందండి. దానికి డెమో కూడా వాళ్ళు చూపించారు, ఆ విధంగా అన్ని రకాలు చేస్తున్నామండి. ఈ పెయింటింగ్ కి మాత్రం కొంచెం టైం పడుతుందండి. శారీ పెయింటింగ్ కి మాత్రం అది ఆరాలి, అది ఏంటి ఎండాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మా చిన్న చిన్న ఇల్లు అవటం వల్ల ఎండ పెట్టాలి అని కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు దారాలకు మాత్రం చాలా ప్రాముఖ్యం ఎక్కువగా ఉందండి, పచ్చళ్ళు పొడిలో కూడా పర్వాలేదు. అంతేకాకుండా ఈ మధ్యన దేవుడికి మనం రకరకాల దండలు వేస్తూ ఉంటున్నాం కదండి, ఆ దండల్లో కాటన్తో పత్తి అంటాం, దాన్ని దేవుడికి పెట్టిన పత్తి అంటాం. ఆ పత్తితో ఒక చిన్న గోళీ ఆకారంగా చేసి పెట్టి దాని తర్వాత చిన్నగా తిప్పాం అనుకోండి, ఒక దారం లాగా అవుతుంది. దానికి ఒక కలర్ వేయటం, కలర్ అంటే పసుపు కానీ, గంధం కానీ, కుంకం కానీ పెట్టాను. ఒక్కొక్కదానికి ఒక్కొక్క వచ్చేదానికి, ఒక పూస తర్వాత వచ్చే సన్నదానికి దానికి ఎరుపు, ఒకదానికి పసుపు, ఒకదానికి గంధం కలర్ పెట్టాం అనుకోండి, ఒకదానికి నీలిమందు కలర్ కూడా పెట్టామండి. పెట్టడం మనకు చాలా అందంగా వచ్చిందండి. అటు దండలు కూడా దేవుడిగా కొంటూ ఉంటున్నారు, ఎందుకంటే అది వారానికి కూడా మార్చేసే వాళ్ళు ఉంటారు.
1: అవును,
0: ప్రతి శుక్రవారం గురువారం మార్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా బాగా మాకు రన్నింగ్ లోకి వచ్చిందండి. ఇడ్లీ పిండి, అట్ల పిండి అటువంటివి కూడా మా గ్రూప్ లో ఇంకోళ్ళు చేస్తున్నారండి.
1: అంటే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేసి అమ్ముతారు,
0: ప్యాక్ చేసి అమ్ముతున్నారండి. కొంతమంది ప్యాకింగ్ కాదు, మాకు ప్యాకింగ్ అవ్వలేదండి, అయినా గిల్లున్నా పెట్టివాడి అడుగుతారు, వాళ్ళకి అంత అవసరం అనమాట. ప్యాకింగ్ చేసే టైం మాకు లేదండి, చేయాలి, టైం పడుతుంది.

0: కైమక్కర్లేదండి, లేదండి మాకు గిల్లులన్నా పెట్టించేసండి అంత డిమాండ్గా వచ్చి అడుగుతున్నారు అనమాట. అది ఆనందం కలిగిందండి మాకు. మనం చేసిన పని అందరూ మెచ్చడం ఆనందం కలిగింది.
1: ఫ్రిడ్జ్లో పెడతారా మీరు?
0: ఫ్రిడ్జ్లోనే పెడతామండి. సామాన్యంగా ఏ రోజు ఆ రోజు పోయేట్టుగానే చూస్తాం. ఆ రోజుకి ఆ రోజు అయితే మనం పెట్టక్కర్లేదు. వేసవి కాలంలో ఫ్రిడ్జ్లో వాడాలి తప్ప విడికాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు.
1: అంటే చేసిన చేసినట్టు అయిపోతాయి,
0: సామాన్యంగా అయిపోతాయి. అవ్వు అని డౌట్ వస్తే మాత్రం పెడతాం తప్ప సామాన్యంగా కొంచెం తక్కువే చేస్తామండి. ఇవాళ అయిన సేల్ని బట్టి రిపేయించుకుంటామండి, లేకపోతే నిర్మమాటంగా లేవు అని చెప్పేస్తాం. మళ్ళీ ఉన్నాయి అని చెప్పి పాడైపోయి నిన్నటి ఇచ్చాం అనుకుని తప్పు కదా. అటువంటివి ఏదైనా మిగిలిన ఉంటే మేము ఇంట్లో వాడుకుంటాం తప్ప బయట వాళ్ళకి ఇవ్వండి.
1: మరి మీరు మహిళలకు ఏం సలహా ఇస్తారండి, ఈ స్వయం ఉపాధిలో రాణించాలంటే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు?
0: మన ఇంట్లో వంటింటి కుందేలుగా ఉండటం సబబు కాదండి. ఎందుకంటే నాలుగు రాళ్ళు భర్త తీసుకొస్తూనే ఉన్నారు రైటే. కానీ మనంగా కూడా ఏదైనా ఒక చిన్న పని చేసాం అనుకోండి, ఒక సొమ్ము పొదుపుగా పక్కన పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ టైంలో వృధాగా వేస్ట్ చేయకుండా మనం చేసే పనిగా ఈ పనే కాదు ఏదో ఒక పని చేసి, ఎందుకంటే గ్వాక్రా గ్రూప్లో ఉండమంటున్నారు కాబట్టి మన డబ్బులుగా స్పెషల్గా పెట్టక్కర్లేదు. వాళ్ళు అప్పుగా వాళ్లే ఇస్తున్నారు. ఆ లోన్ కట్టడం కూడా తేలికే. ఎందువల్ల అంటేనండి, మనకు వచ్చే లాభాన్ని లోన్గా కట్టినా కూడా మనకు అయిపోతుంది. ఒక నెల కష్టం తప్ప తత్మా నెలంతా చాలా తేలిక నా ఉద్దేశం అండి. ఈ విధంగా ఒక మాట లోన్ తీసుకుంటే ఒక ఆరు నెలల్లో తీర్చేసుకున్నామంటే ఆ తర్వాత మన లాభాలే వస్తాయండి. ఒకే మాట ఎక్కువ లాభం రాదు, కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి డ్వాక్రా గ్రూప్లో చేరాలని నా ఉద్దేశం అండి.
1: కాబట్టి పద్మశ్రాణి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహిళల ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ భర్తకు కూడా చేదోడు వాదోడుగా వేణీళ్ళకి చన్నీళ్ళు అంటూ ఉంటారు కాబట్టి, అతని సంపదంతోనే ఈ కాలంలో మనం బతకడం కష్టం కాబట్టి మన వంతుగా కూడా కొంత చేయూతను అందిస్తే కనుక కుటుంబం సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇప్పుడు మీరు చాలా రకాలు చెప్పారు, చాలా రకాల రంగాల్లో మహిళలు రాణిస్తున్న విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాన్ని వాళ్ళు ఎన్నుకుని దానిలో కనుక మంచి ఉన్నతిని సాధిస్తే కనుక వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నమస్కారం అండి.
2: స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే శ్రీమతి కె. పద్మజారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్పాహారం యొక్క ప్రాముఖ్యత గురించిన విశేషాలు వినండి. రాత్రి డిన్నర్ అయిపోయాక ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం లంచ్ చేస్తే సరిపోతుంది అని కనుక అనుకున్నట్లయితే మనం కడుపును 12 గంటల నుండి 15 గంటల వరకు మార్చివేయడం జరుగుతోంది. ఇలా ఎక్కువసార్లు కనుక చేసినట్లయితే రక్తహీనత, ఆరోగ్య సమస్యలు, అలాగే ఏ పని చేసినా ఊరికే అలసిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే బ్రేక్ఫాస్ట్ను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేటి ఆధునిక కాలంలో మన జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని కారణాల వల్ల రాత్రిళ్లు లేటుగా పడుకోవడం, ఉదయం లేటుగా లేవడం ఇది మామూలు వ్యవహారం అయిపోయింది. మన ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల కారణంగా ఇది పరిపాటి అయిపోయింది. ఉదయం లేటుగా లేవడంతో బ్రేక్ఫాస్ట్ని తినకుండా కాఫీ టీలు తాగేసి ఊరుకుంటున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లభించక అలసట, పనిమీద మక్కువ లేకపోవడం, చిరాకు పెరగడం వస్తుంటాయి. అల్పాహారం మానేస్తే అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పరిశోధనలో తెలియజేసింది. సాధారణంగా రాత్రి మన నిద్ర సమయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇక ఉదయం లేచి ఆఫీస్కు వెళ్లాలని ఉరుకులు, పరుగులు మొదలు పెడతాం. ఈ మధ్యలో కడుపులో యాసిడ్స్ విడుదలవ్వడం మొదలవుతాయి. అప్పుడు కూడా మనం ఏమీ తినకపోతే కడుపులో మంట వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి వస్తాయి. అందుకే ఉదయం మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు. పిల్లల్లో పెరుగుదల సక్రమంగా జరగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ను తప్పనిసరిగా తినాలి. అది కూడా పోషక విలువలు కలిగినదై ఉండాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ని ఎక్కువ తినాలి. వీలైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత పళ్ళు తినడం కూడా మంచిదే. మధ్యాహ్నం లంచ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే అన్నం ఒక కప్పు తీసుకున్నట్లయితే పప్పు కూడా ఒక కప్పు, కూర ఒక కప్పు, పెరుగు అలాగే సలాడ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇక డిన్నర్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి మన శరీరంలో జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయానికి, మనం ఆహారం తీసుకునే సమయానికి మధ్య 3 గంటల సమయం ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యం

0: చేతుల్లోనే ఉంటుంది. అంటే మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్దిష్ట సమయానికి తినడం, అది కూడా అతిగా కాకుండా తినడం, అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవడం, తాజా ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం, ఏ కాలంలో దొరికే పళ్లను తినడం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే అల్పాహారాన్ని స్కిప్ చేయకుండా ఉండాలి. వ్యాయామాన్ని తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, నడక, మెడిటేషన్ లాంటివి చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఇలాంటివి అలవాటు చేసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని ఆశిద్దాం.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా తేనెల తేటల మాటలతో బృందగానం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
5: లలిత గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు తాడేపల్లి ఉదయలక్ష్మి. ఎన్ని సొంపుల రేఖ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కెఎస్ ఉన్నికృష్ణన్, జి జానకి ఆలపించిన లలిత గీతం వింటారు, పల్లె పల్లెలో.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అంటే 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట కుచ్ కుచ్ హోతా హై. ఈ చిత్రానికి కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడారు. రచన సమీర్ అంజాన్, సంగీతం జతిన్ లలిత్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో

0: సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ధడ్కన్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రం నుంచి. పాడినవారు అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఓం శాంతి ఓం చిత్రానికి షాన్, ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, రాహుల్ సక్సీనా పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం విశాల్ శేఖర్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. మన నంబర్ మీకు తెలిసిందే, 0866-24888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసేయండి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం, మన దేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి పదవి పొందిన వారు ఎవరు? మన దేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి పదవి పొందినవారు ఎవరు?

ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను కదా, అందరూ నాకు తెలిసి అందరూ రైట్ ఆన్సరే పంపించుంటారు. సో ఎవరు పంపించారు, ఫస్ట్ ఎవరు పంపించారు అనేది చూద్దాం. సో ఫస్ట్ నాకు ముగ్గురి మెసేజెస్ అందాయి అనమాట, ఒకే టైంకి అందాయి. వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి, మరి వీరు మెసేజ్, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, అలాగే ఫణిరాజ్ నెల్లూరు నుంచి. వీరి ముగ్గురివి మెసేజెస్ ఒకే టైంకి వచ్చాయి, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమరు తాలూకా కర్ణాటక నుంచి, ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి, శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ తనోష్, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నెల్లూరు డిస్టిక్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఇంకా లీలా మహాలక్ష్మి గీతికా సిరి గహనా స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్, మధుసూదన్ రెడ్డి పాపినియపాలెం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఇంకా చలపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ గుండుగొలం నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, లతా సుహాస్ హోస్కోట నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, ఆత్మకూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, డాక్టర్ జి సంధ్యారాణి చరిత మాన్విత మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కూర్నవల్లి ఖమ్మం నుంచి హనుమంతరావు, నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, కోట మన్మధరావు శోభారాణి ఉదయవంశీ హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం నుంచి, ఇంకా శంకరాచారి ఖమ్మం నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సమీనా నెల్లూరు నుంచి, దైద త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయోన్స్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. ఇంత అయిపోయాక క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నానండి. సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష ఇంకా ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం,

ప్రశ్న మరలా చెప్పండి. సో ఆన్సర్ కూడా వచ్చేసిందండి. సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ ఇనమడుగు నుంచి ఇంకా సౌదామణి, వసుంధర, తుమా, పద్మావతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పాపినేపాలెం నుంచి శరత్ రెడ్డి, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. సో అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. సో అందరు రైట్ ఆన్సర్ పంపించారు శ్రీ పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. సో అలా ఫుల్ ఆన్సర్ కూడా పంపించారు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఇంకా ఈజీ. బుడుగు సీగాన పెసునంబ అందరికీ తెలుసు కదా, మరి ఈ క్యారెక్టర్స్ని సృష్టించిన వాళ్ళు ఎవరు? బుడుగు సీగాన పెసునంబ ఈ క్యారెక్టర్స్ని సృష్టించిన వారు ఎవరు, ఆయన పేరేంటి?

క్వశ్చన్ ప్లీజ్ రిపీట్ ప్లీజ్ అంటున్నారు బుడుగు సీగాన పిసునంబ. ఈ రెండు క్యారెక్టర్స్ సృష్టికర్త ఎవరు?

0: You are my girl.
1: మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను, బుడుగు సిగాన పిసు నంబ మరి ఈ క్యారెక్టర్స్ సృష్టికర్త ఎవరు అని. సో కొంచెం డిలే చేశారు కానీ దాదాపుగా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. సో ఎవరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీరితో పాటుగా రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రమణ కొత్తపేట నుంచి. సో ఫుల్ ఆన్సర్ పంపించలేదండి, రాంగ్ ఆన్సర్ అంటే ఫుల్గా ఇంటి పేరు పంపించలేదు, జస్ట్ షార్ట్ కట్ నేమ్ ఒకటే పంపించారు. సో ఫుల్ నేమ్ పంపిస్తే బాగుండేది. అలాగే హాఫ్ నేమ్ పంపించారు, రైట్ టైంకే పంపించినా సరే హాఫ్ నేమే పంపించారు. గుంటూరు నుంచి కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబానీ. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరూ ఎవరో చూద్దాం. నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఇద్దరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. అలాగే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, గురజాల నుంచి వేణుబాబు, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి రైట్ ఆన్సర్, సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ వీరు చాలా చక్కగా ఆన్సర్ పంపించారండి. ఆన్సర్ ఏంటనేది నేను ఫైనల్గా ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎందుకంటే ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో చిన్న కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్కి చాలా చక్కగా వీరు ఆన్సర్ అనేది పంపించారు. ఓకే, ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, అశోక్, రమ్య, దినకర్, దేవాన్స్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం, సుబ్రమణి, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఇంకా గుండుగొల్ల నుంచి వగ్వాల సత్యనారాయణ, ప్రభావతి, ఉషారాణి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, నాగర్పండు, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, లతా, సుహాస్, హోస్కోట, ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ నంద్యాల జిల్లా బానుముక్కల నుంచి, ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, హంపాపురం నుంచి లేట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. సో సారీ అండి, ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, శంకరాచారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్, ఇంకా సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భవన, తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్,

డాక్టర్ జి సంధ్యారాణి చరిత మాన్విత మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా సత్యవతి మాణిక్యాలరావు కాకినాడ దుర్గాడ నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇర్సుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కడప నుంచి వీరమ్మ వినయ్ శ్రీదేవి, దినేష్ ఒంగోల్ నుంచి, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఇంకా సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, పాపినేపాలెం నుంచి శరత్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న. ఎస్, మరి వీరందరూ కూడా చక్కగా రైట్ ఆన్సర్ పంపించారండి. సో మరి ఇందాక చక్కగా ఎక్స్ప్లెనేషన్తో సహా పంపించారని చెప్పాను కదా. సో ఎందుకనంటే బుడగు సిగాన పెసునంబ అనగానే ముళ్ళపూడి వెంకటరమణ బాపు అనే రెండు ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ రాసినది ఎవరు అన్నదైతే ముళ్ళపూడి వెంకటరమణ, మరి వీరికి బొమ్మగా రూపం ఇచ్చిందైతే బాపు గారు. వీరిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో చాలామంది దాదాపుగా ఒక 25% మెంబర్స్ ఏంటంటే ఇద్దరి మధ్య తేడా, మరి తెలుసా తెలియదో తెలియదు కానీ రెండు పేర్లు పంపించేశారనమాట. సో ఎనీవే, సో రాత అయితే ముళ్ళపూడి గారిది, గీత అయితే బాపు గారిది, సో అలా చెప్పుకోవచ్చు అనమాట. సో అలా ఈరోజు ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, గిడుగు రామ్మూర్తి పంతుల్ గారి దగ్గరికి వెళ్ళిపోయారండి. సో సారీ, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఆత్మకూరు నుంచి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, కడప నుంచి శ్రీదేవి రామ్ప్రసాద్. సో ఇవండి రైట్ ఆన్సర్స్ ఈరోజుకి. సో ఇది ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అపనే

0: ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే, ఆవో బయట. ఆజ్ అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక పాఠ పడాయంగే. ఈరోజు ఉపవాచక పాఠం అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాఠ కే లేఖక్ హై రితుభూషణ్. ఆ పాఠ పడో.
2: అపనే పురానే స్కూల్ మే వహ ఏక్ మేధావి ఛాత్ర రహా థా. పిఛలే 5 వర్ష సే వహ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కీ కితాబే పడనే కా షౌక్ థా. అతః ఉస్కీ అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ కీ పుస్తకే పడనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
3: తన పూర్వపు స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్స్ మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగే దేఖో. పురాణ స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర థే ఔర్ సభీ అధ్యాపక్ భీ ఉసే పసంద్ కియా కర్తే థే వహ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయి కఠినాయి మే హోతా తో రాజు సబ్సే పెహలే ఉస్కీ మదద్ కే లియే పహుంచ్ జాతా. పాత స్కూల్లో అతనికి చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజువారికి సహాయం చేయడానికి వచ్చేవాడు. ఉస్కే పురాణ స్కూల్ మే కభీ కిసీనే ఉస్కీ కమ్జోరికి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా. ఉస్కీ టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్ థీ. ఉస్కే ఘుట్నో మే శక్తి నహీ థీ ఔర్ అధిక్ సమయ తక్ వే ఉస్కే శరీర్ కా భార్ బర్దాస్త్ నహీ కర్ పాతీ థీ. అత వహ జ్యాదా దేర్ తక్ ఖడా నహీ రహ పాతా థా. ఇసీలియే ఉసే ఖేల్నే కి మనాహీ థీ. అతనిలో ఉన్న బలహీనతని ఎవరూ గమనించలేదు. అతని కాళ్ళు చాలా సన్నగా బలహీనంగా ఉంటాయి. ఎక్కువ సమయం తన కాళ్లపై నిలబడలేడు. అందువలన అతన్ని ఆటలాడడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా రాజు అపరే సాథియోం కో ఖేల్తే హుయే దేఖతా ఔర్ జోర్ జోర్ సే ఉన్కా ఉత్సాహ బడాతా. జబ్ ఉస్కే మిత్ర మ్యాచ్ హార్నే లగ్తే తో రాజుకే ప్రేరణాదాయక్ శబ్దోం సే ఉన్మే ఆశా కా సంచార్ హోతా ఔర్ వే నయీ స్ఫూర్తిస్తే ఖేల్నే లగ్తే. పాఠశాలలో ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహం నింపేవి. అంతేకాదు వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు.
2: సారీ రాత్ రాజు అప్నే పురాణే స్కూల్ కే విషయమే సోచతా రహా ఔర్ ఉస్నే సచ్చే మన్ సే ప్రార్థనా కీ కి ఉస్కా నయా స్కూల్ భీ ఉస్కే పురాణే స్కూల్ జితనా హీ అచ్చా హో. వైసే రాజు యహ బాత్ బలి భాంతి జాంతా థా కి యది స్వర్గ్ మే భీ స్కూల్ హో తో వహ భీ ఉస్కే పురాణే స్కూల్ సే జ్యాదా అచ్చే తో నహీ హో సక్తా. ఉస్కే స్కూల్ చోడ్తే సమయ సభీ మిత్ర కితనే రో రహే తే. ఉస్కే సంగీ సాథీ అధ్యాపక్ గన్ ఔర్ యహా తక్ కి ప్రధానాచారి నే భీ ఉస్కే పితా

0: అజీ సే ఉసే వహి ఛోడ్ జానే కా అనురోధ్ కియా థా.
1: ఆ తర్వాత ఏమైందంటే, రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు, ఉపాధ్యాయులు, చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్ళమని తండ్రిని వేడుకున్నాడు. కానీ వాళ్ళ మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్ళడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. అగే పడు.
0: అగ్లే దిన్ ప్రాత రాజు జల్దీ హీ ఉట్ గయా ఔర్ ఫటాఫట్ ఉస్నే అప్నీ వర్దీ భీ పెహన్ లీ.
1: తరువాత రోజు రాజు తొందరగా నిద్రలేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని, డ్రెస్ నాకు చాలా బాగుంది, స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చెల్లేలగా, క్యోంకి వహ తేజ్ నహీ చల్ సక్తా తా, ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ గూరితే రహే ఔర్ కుచ్నే తో ఉస్కి టాంగోం కి ఓర్ సంకేత్ కర్కే హస్తే హుయే ఉస్కా మజాక్ భీ ఉడాయా. కుచ్ క్షణం మే హీ పూరా మైదాన్ ఔర్ బరామదే కౌతూహల్ సే దేఖనే ఔర్ ఉస్కి ఓర్ ఇషారా కర్కే హస్నే వాలోం సే బర్ గయే. స్కూల్ కే అధ్యాపక్ భీ పాస్ సే ఐసే గుజరే జైసే కుచ్ హో హీ నహీ రహా హై. ఇప్పుడు రాజు నెమ్మదిగా వెళ్తున్నాడు స్కూల్లో. కారణం అతను స్పీడ్గా నడవలేడు కదా. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతన్ని కాళ్ళ వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయారు. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్ళినా అతనికి ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోతున్నారు. బాగేపడు
0: జీ అధ్యాపక్ జీ, జబ్ పెహలా పీరియడ్ ఆరంభ హువాతో అధ్యాపక్ నే రాజు కో కక్షా మే సబ్సే పీచే బిటా దియా. జబ్ రాజు సే ఉస్కా పరిచయ్ పూచా గయా తో ఉస్నే బతాయా కి వహ ఏక్ గావ్ కే స్కూల్ సే ఆయా హే. ఇస్ పర్ ఛాత్రోం కో హసీ ఆయి. మధుర్ స్వభావ్ వాలే రాజు నే ఇస్కే పెహలే గుస్సే కో కభీ భీ మహసూస్ నహీ కియా థా.
1: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టారు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టి కా బనావాత ఉసినే యా ప్రామాణిత కన్నే కా నిశ్చయ కియా తాకి గావోం కే స్కూల్ షహరోం కే బరాబర్ హీ అచ్చే హోతే హై. ఉస్ షామ్ రాజునే అప్నే మాతా పితా కో కుచ్ నహీ బతాయా. ఉన్కే జిజ్ఞాసపూర్ణ ప్రశ్నం పర్ ముస్కురాకర్ రహ గయా క్యోంకి వహ జూట్ భీ నహీ బోల్నా చాతా తా. రాజు విభిన్నమైన మట్టి, అంటే పల్లెటూరులో జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హరిదిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. ఉస్కీ కక్షా మే ఉస్కే హాత్ ఉఠానే పర్ భీ ఉసే ప్రశ్నం కా ఉత్తర్ నహీ దేనే దియా గయా ఉస్కా కోయీ మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఆది చుట్టీ మే జబ్ బాకీ సభ్యులు అడిగే ఖేల్నే జాతే తో ఒక కక్షా మే బయట రహతా. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తాకి రాజు ఏక్ గంవార్ లడకా హై ఔర్ ఉసే అప్నే గావ్ కే స్కూల్ కా బడా గమండ్ హై. తదుపరి రోజు, దాని తరువాత తదుపరి నెలలో కూడా ప్రతిరోజు ఇలాగే ఉంది. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవ్వలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటకు వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుడే.

0: వాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు.
1: జీ అధ్యాపక్ జీ, ఆఖిర్ కార్ రాజునే ఈ స్థితి సే నిబట్నె కే లియే బడీ చతురాయి సే ఏక్ యోజనా బనాయి. కక్షా కే అధ్యాపకం ద్వారా ప్రశ్న పూచే జానే పర్ ఉస్నే హాత్ ఉఠానా హీ బంద్ కర్ దియా. పరిణామ స్వరూప్ బహుత్ శీఘ్ర హీ అధ్యాపకం ఔర్ ఛాత్రోన్ నే ఉస్ పర్ ధ్యాన్ దేనా బంద్ కర్ దియా. రాజు యహ జాంతా తా కీ ఏక్ మహీనే కే బాద్ ఉస్కీ వార్షిక్ పరీక్ష హోనే వాలి హే, ఇస్లియే ఉస్నే ఘర్ పర్ అధిక్ పరిశ్రమ కియా. ఆఖిర్ ఉసే నయే స్కూల్ కే సమక్ష ప్రమాణిత్ కర్నా తాకి ఉస్కా పురానా గావ్ కా స్కూల్ కోయికం నహితా.
0: చివరకు రాజు ఈ పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్ని మాన్ లియాతాకి రాజుకు ఫెయిల్ హోనాయి హే, జైసే జైసే సమయ పాస్ ఆతా గయా, సభీ లడకే పడ్నే మే వ్యస్త హోతే గయే, పర్ రాజుకు కితాబే లియే దేఖకర్ ఉస్ పర్ హసనే ఔర్ మజాక్ ఉడానే కా సమయ ఫిర్ భీ నికాల్ హీ లేతే. రాజు అబ్ బహుత్ ధైర్యవాన్ హో గయా తా ఔర్ చుప్చాప్ మన్ మే ముస్కురాతా హువా అపనీ పడాయీ కర్తా రహా. ఏక్ సప్తాహ మే హీ వార్షిక పరీక్ష సమాప్త హో గయీ. రాజు దో సప్తాహ కీ చుట్టీ కే లియే గావ్ వాపస్ గయా. ఉస్కే బాద్ హీ పరీక్షా పరిణామ్ నికల్నా తా. అందరూ రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కానీ రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం, అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. ఒక వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్ళాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. ఆగే క్యా హోతా హై తుంపడు.
1: జీ అధ్యాపక్ జీ, పరిణామ్ నికల్నే కే పెహలే దిన్ రాజు లౌట్ ఆయా ఔర్ అగలే దిన్ పూరే ఆత్మవిశ్వాస్ సే అపనే పితా కే సాత్ పరీక్షా ఫల్ దేఖ్నే గయా. ఏక్ బార్ ఫిర్ వహ కక్షా మే ప్రథమ్ ఆయా థా. ఉస్కే పితాజీ ఖుష్ తే లేకిన్ రాజు కే హర్ష్ కీ తో సీమా హీ నహీ తీ. ప్రథమ్ ఆనే పర్ ఇతనా ప్రసన్న కభీ నహీ హువా థా క్యోంకి అబ్ ఉస్నే అప్నీ స్కూల్ కో సుందర్ ఔర్ సముచిత్ ఉపహార్ సమర్పిత్ కియా హే.
0: పరీక్షా ఫలితాలు వచ్చే ముందు రోజు రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్ష ఫలితాలు చూడడానికి వెళ్ళాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులు లేవు. అచ్చా, ఆజ్కా యహ పాట్ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జెట్టి బాబూరావు, హార్మోనియం షేక్ అబ్దుల్ సలీం బాబు.

అందుచేతనే ధనుంజయ, నేను నీకొక హితోపదేశము చేసేదను. చెలిమియొనర్చినారమటు

అర్జున, నేను అనేక విధముల నయ భయముల బోధించినను. నీ ఒకంత ఇవి చెవిని పెట్టక సమరోత్సాహిగా పరతంత్ర ఉండవైతివి కదా. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి. నా చక్ర మహిమ ఇంచుక వినుము. నీలకంధర మహానిషిత సూ

ఓ కృతజ్ఞుడా, నీ ఆప్త బంధుడవని దార్థ రాష్ట్రాలతో నీ మూలమన నిహేతుకముగా వైరము తెచ్చుకుంటుంది. ఇంతవాడవని నాడే ఎరింగినచో జాగరూకతతో నుండియుందును కదా, జాగరూకతతో నుండి

మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జెట్టి బాబూరావు. హార్మోనియం సహకారం ఎస్కే అబ్దుల్ సలీం బాబు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా షాపింగ్ మాల్ ఈ చిత్రానికి హరిచరణ్ చిన్మయీ పాడిన పాట, గీతరచన వెన్నెలకంటి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో తరువాత లవ్లీ చిత్రానికి అనుప్రూబెన్స్ ఐశ్వర్య పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్.

నీచూపులే నావు పిరి ఓ సారిలా చూడే చెలి అమవాసనే.

0: టిహెచ్ కౌశిక్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు.
1: కౌశిక్ గారు వెల్కమ్ అండి.
2: థ్యాంక్ యూ సార్.
1: కౌశిక్ గారు ముందుగా కంగ్రాట్స్ అండి విన్నర్స్లో ఒకరిగా నిలిచినందుకు. అయితే ఈ కాంటెస్ట్లో మీరు విన్ అయిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంది?
2: యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, ఈ ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు, ఇలాంటి కాంపిటీషన్లో నేను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ అప్పుడు.
1: అంటే ఈ కాంటెస్ట్లో మీరు విన్నర్ అయ్యారని మీ పేరెంట్స్కి చెప్పాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది?
2: నేను ఇక్కడ ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, అది ఇలాంటి ప్రెస్టీజియస్ దగ్గర నుంచి తీసుకున్నానని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ వాళ్ళు.
1: అంటే మన ఆకాశవాణిలో ఇలాంటి కాంటెస్ట్ జరుగుతుందన్న విషయం మీకు ఎలా తెలిసింది?
2: మా కాలేజ్లో అనేది ఒక క్లబ్ ఉంది సార్. ఆ క్లబ్లో ఏంటంటే స్టూడెంట్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కాలేజ్లో ఉండే క్లాసెస్ అనే కాకుండా వేరే యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయండి, మెయిన్గా ఇలాంటి రిటర్న్ అండ్ స్పీకింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయమని. అలాంటి క్లబ్లో నేను మెంబర్గా ఉండడం వల్ల నాకు తెలిసింది, దానివల్ల నేను ఇలా పార్టిసిపేట్ చేయగలిగాను.
1: అయితే పర్టికులర్గా ఈ కేటగిరీలోనే పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
2: నేను మామూలుగా నేను సెలెక్ట్ అయిన కేటగిరీ రైటింగ్ సార్. నాకు క్యాలిగ్రఫీ అనేది ఇంట్రెస్ట్ ఉంది సార్ ఆల్రెడీ. అలా ఉండటం వల్ల మా టీచర్స్ కూడా తెలిసి ఎంకరేజ్ చేశారు సార్, పార్టిసిపేట్ చేయి, నీకు కూడా వచ్చుద్ది, స్కోప్ ఉంది అని.

0: సార్ దీన్ని చాలామంది ఎడిక్షన్ అని చూడకుండా స్టైల్ అన్నట్టు చూస్తున్నారు సార్. వేరే వాళ్ళ ముందు ఇలా చేస్తే నేను పాపులర్ అవుతాను అన్నట్టు చూస్తున్నారు. ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా మూవీస్లో పాపులరైజ్ అవటం వల్ల లేకపోతే సోషల్ మీడియాలో పాపులరైజ్ అవటం వల్ల అదొక కల్చరల్ థింగ్లా అనుకుంటున్నారు సార్. ఇంకా ర్యాష్ డ్రైవింగ్ ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించరు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరు, ఎదురున్న వాళ్ళు ఇంప్రెస్ చేయాలనే చూస్తున్నారు. అక్కడ వాళ్ళకి అది నడిపే కంట్రోల్ లేకపోయినా కానీ ఆ స్పీడ్ రేస్ చేసేస్తున్నారు ఒక ఇరుకైన ఏరియాలో కూడా. దానివల్ల వాళ్ళకి ఎదురున్న వాళ్ళకి కూడా రిస్క్లో వెళ్తారు సార్.
1: కరెక్ట్గా చెప్పారండి. అయితే ఇవాళ రోజుల్లో స్టూడెంట్స్కి డబ్బుల విలువ కూడా తెలియట్లేదు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే పేరెంట్స్ ఓవర్గా పాకెట్ మనీ ఇవ్వడం వల్ల అంటారా, లేకపోతే డబ్బుని ఎలా సేవ్ చేయాలో తెలియక ఓవర్గా యూజ్ చేస్తున్నారంటారా?
0: సార్ ఇది చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవుంటారు. చిన్న చిన్న

0: వాళ్ళ నుంచి స్కూల్ ఫీజ్ అయ్యే అదే కాలేజ్ ఫీజ్ అయ్యన్నిటికి కూడా. సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ వచ్చింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి మనీ అనేది వాల్యూ తెలియదు, అది ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో తెలియదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ విలువ తెలియకపోవటం వల్ల ఊరికనే ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా ఈ మధ్యన ప్రతిదానికి ఈజీ అయిపోయింది సార్ పేమెంట్స్ అనేవి. దానివల్ల ఇంకా తెలియని కూడా తెలియట్లేదు వాళ్ళు ఎంత పేమెంట్ చేస్తున్నారని తర్వాత తప్పించి.
1: ఖచ్చితంగా అండి. అయితే డిజిటల్ వరల్డ్ అనేది చాలా ఎక్కువైపోయింది, ఫోన్కి బాగా అడిక్షన్ అయిపోతున్నారు, మనుషులతో మాట్లాడడం తక్కువైపోయింది. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోవడం కానీ, ఇంకొక మనిషితో త్వరగా కమ్యూనికేట్ అవ్వలేకపోవడం కానీ, స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నారు. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు?
0: కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఫోన్తో మనం మాట్లాడలేము కానీ దాన్ని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాం మనం. బయట ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఒక సోషల్ మీడియాలో ఉండే రీల్స్ వల్ల లేకపోతే ఏదైనా కాంటెంట్ని చూసి దాన్నే మనం ఆన్లైన్ ఫ్రెండ్షిప్లో చూస్తున్నాం మనం. సో దానివల్ల రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి సార్.
1: అయితే దీనికి సరైన గైడెన్స్ ఏమైనా కావాలంటారా?
0: డెఫినెట్లీ కావాలి సార్. ఏం చేయాలి, ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి, దాన్ని బట్టి కూడా ఒక రూల్స్ లాగా ఉండాలి సార్.
1: అయితే ప్రాపర్ గైడెన్స్ ఇంకా మెంటర్షిప్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉంటే స్టూడెంట్స్ సక్సెస్ అవుతారంటారు మీరు?
0: అవును సార్.

0: అయితే ఈ గైడెన్స్ గ్యాప్ని ఎలా ఫిల్ చేయొచ్చు, అంటే ఎవరు గైడ్ చేస్తే వినగలరంటారు?
1: మనకి ఫస్ట్ మెయిన్గా అయితే మన కాలేజ్ మెంటర్స్ లేకపోతే మనకి ఇన్స్పైర్ చేసేవాళ్ళు సార్. లేదు ఇవన్నీ కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది సార్. దాన్ని ఎన్ఏపిఎస్ 2.0 అంటారు. ఎన్ఏపిఎస్ 2.0ని ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ సార్. దీనివల్ల ఏంటంటే చాలామందికి డిగ్రీ వచ్చినా కానీ జాబ్ రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి మన కంట్రీలో. స్టూడెంట్స్ దగ్గర జాబ్ ఆపర్చునిటీస్ పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దీంట్లో ఏంటంటే మీరు ఒకళ్ళు చదువుతున్నప్పుడే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లేదా కంపెనీస్తో టైఅప్ అయ్యి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు సార్. దీంతోపాటు ఏంటంటే ప్రాపర్ స్టైఫెండ్ కూడా ఇస్తున్నారు. స్టైఫెండ్ అంటే మంత్లీ శాలరీ, అంటే మీరు ఫ్రీగా పనిచేసినట్టు కూడా కాదు, మీ వర్క్కి డిజర్వ్డ్ రికగ్నిషన్ ఇంకా వర్త్ వస్తుంది సార్. దీంట్లో మెయిన్గా మాట్లాడాలంటే 10th వరకు చదివిన వాళ్ళకి 6,000 వచ్చేది సార్. ఇంటర్ లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళకి 7,000 వరకు వచ్చింది. డిప్లొమా హోల్డర్స్కి ఏంటంటే 8,000 వచ్చేది సార్. ఇంకా బీటెక్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ చేసిన వాళ్ళ అందరికీ మినిమం 9,000, ఇంకా దానిపైన కూడా ఉంటుంది కంపెనీస్ బట్టి.
0: చాలామందికి ఇది అసలు ఉందో లేదో కూడా తెలియదు. మన లిజనర్స్ కోసం లేకపోతే ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళ కోసం దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అంటే పలానా వెబ్సైట్ లాంటిది ఏమన్నా ఉంటుందా?
1: ఇది చాలా సింపుల్ సార్. దీనికోసం గవర్నమెంట్ రన్ చేసిన ఆఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఆ పోర్టల్ ఏంటంటే www.apprenticeshipindian.gov.in. దీంట్లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న లొకేషన్ లేకపోతే మీకు కన్వీనియంట్గా ఉన్న లొకేషన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకున్న అవైలబుల్ కంపెనీస్ దాంట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు.

0: అయితే ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ గురించి కానీ లేకపోతే లెర్నింగ్ గురించి కానీ మాట్లాడుకున్నాం. అయితే ప్రజెంట్ సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎర్లీ మ్యారేజెస్.
1: అవును సార్,
0: దీన్ని ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా సిటీలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు?
1: ఇది సరిగ్గా చెప్పాలంటే ప్రాబ్లం ఒకటన్నా కానీ దానికి వెళ్ళే రిజల్ట్ వేరేగా ఉంది సార్. అక్కడ విలేజ్లో ఏంటంటే పేరెంట్సే ఫోర్స్ చేస్తారు పిల్లల్ని, ఇక్కడ ఏంటంటే సిటీస్లో ఇక్కడ చిన్నపిల్లలే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళే చేసేసుకుంటున్నారు వెళ్ళి, ఒక సరైన ఫ్యూచర్ ప్లాన్ లేకుండా.
0: అయితే విలేజెస్లో పెద్దవాళ్ళ ఒత్తిడి వల్ల మాత్రమే చేసుకుంటారు, కానీ ఇప్పుడు సిటీస్లో చదువుకున్న ఏజ్లోనే ఇలా ముందు ముందే మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళలో వాళ్ళకే కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతిని నాశనం చేసుకుంటున్నారు, లైఫ్ నాశనం చేసుకుంటారు. 2-3 నెలలకే విడిపోయి కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నాం. అయితే దీన్ని తగ్గించడానికి ఏం చేయొచ్చు అంటారు?
1: ఒక ప్రాపర్ గైడెన్స్, ఇంకా ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సార్, సోషల్ మీడియాలో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇలా వెళ్ళినా కానీ తర్వాత రెంటలు అవన్నీ అప్పుడు తెలుసు సార్. తర్వాత ముందు ఏంటంటే ఇష్టం అనే కనపడుద్ది వాళ్ళకి, తర్వాత దానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ సైడ్ని తెలుస్తాయి, దానివల్ల మళ్ళీ వాళ్ళే విడిపోవాల్సి వస్తుంది.
0: చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారండి. సోషల్ మీడియాలో లైక్స్ రావడం ఈజీనే కానీ రియల్ లైఫ్లో బాధ్యతలు లైక్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే తర్వాత వీటి గురించి ఆలోచించాలంటారు మీరు?
1: అవును సార్, మీరు ఫస్ట్ మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ వస్తేనే మీరు మీ లైఫ్లో ఇంకోళ్ళు తెచ్చుకోవచ్చు, లేకుండా మీరు తెచ్చుకొని మీరు ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి?

0: అయితే కౌశిక్ గారు, ఇందాక మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది ఫోన్కి, సోషల్ మీడియాకి
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు విశాఖపట్నంలో జరగబోయే సీఐఏ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సీఐఏ సదస్సుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సీఐఏ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సీఐఏ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబీజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2 తిరుపతి నుంచి విబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఒంగోలులో 7,50 లక్షల రూపాయల వ్యయంతో సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 కేవీ సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

0: ఉమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభారత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
1: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మీరు చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది, ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరు డిసిప్లిన్ గా స్కూల్ కు వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా?
2: లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి.
3: అది కూడా బాగా తెలుసుకొని.
2: సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యానా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చన్యాయాలయేన రామమందిరదానప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. సిబిఎస్ఈ ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషానీతిః నానివార్యేతి ఘోషితా.

0: विद्यमानस्य पीआईएल इत्यस्य त्वरित विचारावेदनं निराकृतम्। न्यायमूर्ति एमएम सुंदरेशः शीलनागौ च अत्यावश्यकतायाः विषये प्रश्नम् अकुर्वन् ग्रीष्मकालस्य विरामस्य अनन्तरं न्यायालयस्य पुनः उद्घाटनानन्तरं च याचिकायाः सूचीकरणं करणीयम् इति निर्देशमपि दत्तवन्तौ। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा अद्य त्रिभाषा नीति विषये मार्गदर्शिका प्रसारिता। एकस्मिन् वक्तव्ये बोर्ड इत्ययम् अवदत् यत् साम्प्रतिकः दशमवर्गः नूतन भाषानीतेः अनुकरणं न करिष्यति इति। सप्त अष्ट नवेति वर्गेषु अध्ययनं कुर्वतां वर्तमानानां छात्राणां कृते एषा नीतिः अस्ति। अग्रिमवर्षादारभ्य एव दशमवर्गीयछात्रेभ्यो अपि तृतीयभाषायाः नीतिः अनिवार्या भविष्यति। सीबीएसई इत्यपि अकथयत् यत् सप्त अष्ट नवेति श्रेण्याः छात्राः ये पूर्वमेव विदेशीयभाषाद्वयं स्वीकृतवन्तः ते एकस्याः अतिरिक्तस्य देशीयभाषायाः अध्ययनं कुर्वन्तः तथैव अनुवर्तयितुम् अनुमताः भविष्यन्ति इति। सर्वकारेण जनविश्वास उपबन्धानां संशोधनम् इत्यधिनियमः 20-26 इत्यस्य माध्यमेन विधिमापन अधिनियमः 90-2000 इत्यस्यान्तर्गतं परिष्कार सूचना व्यवस्था प्रवर्तिता भविष्यति इति। दिल्लीति राष्ट्रिय राजधानी क्षेत्रे SIR इत्युक्ते मतदातॄणां विशेष गहन पुनरीक्षण इति अभियानान्तर्गतं मतदातृभ्यः निर्वाचक गणना प्रपत्राणां प्रतिगृह वितरणाभियानं स्वस्तनादारप्स्यते। देहलीनगरस्य मुख्य निर्वाचनाधिकारी अशोक कुमारः अद्य नवदेहलीनगरे प्रसारमाध्यमान् सम्बोधयन् एतत् अघोषयत् यत् मतदान केन्द्रस्तरीय BLO इत्याख्याः अधिकारिणः स्वस्तनादारभ्य अग्रिममासस्य 29-दिनाङ्कपर्यन्तं कार्यमिदं सम्पादयिष्यन्ति इति। श्रीकुमारः अवदत् यत् अगस्तमासस्य 5-दिनाङ्कात् सितम्बरमासस्य 4-दिनाङ्कपर्यन्तम् अभियोगाः आक्षेपाश्च निवेदयितुं शक्यन्ते। अन्तिमा निर्वाचकसूचिः अक्टूबरमासस्य 7-दिनाङ्के प्रकाशिता भविष्यति।
1: जो हमारे लिए डेट है हाउस टू हाउस, जिसमें BLOs एक एक घर जाकर सभी इलेक्टर्स को इनुमरेशन फॉर्म डिस्ट्रीब्यूट करेंगे, वो 30 तारीख से शुरू हो जाएगी और 29 जुलाई तक फॉर्म वापसी की भी डेट है। और इसके लिए जो हमारे 13,033 बूथ्स हैं, वो सभी पे BLOs अपॉइंटेड हैं, तो सभी BLOs को उनके इनुमरेशन फॉर्म हमने दे दिए हैं, जो कि कल सुबह से अपनी कार्रवाई शुरू कर देंगे। इसके साथ साथ ऑनलाइन फॉर्म भरने की भी सुविधा दी गई है।
0: भारत ऋतु विज्ञान विभागेन स्वस्तनं यावत् उपहिमालयीय पश्चिम बंग क्षेत्रे सिक्किम प्रदेशे च प्रचण्डतः अतिप्रचण्ड तरायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। बुधवासरं यावत् अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, केरलम राज्ये, माहे प्रदेशे च प्रचण्ड वृष्टिः भविष्यतीत्यपि ऋतु विभागेन पूर्वानुमानं कृतम्। फीफा विश्वचषक क्रीडायाः नॉकआउट इति चरणे संयुक्त राज्य अमेरिका देशस्य लॉस एंजलिस नगरे प्रथमायाः नॉकआउट इति स्पर्धायां कनाडा देशः दक्षिण अफ्रीका देशं 1-0 पराजयत्। बैडमिंटन क्रीडायां भारतीयः क्रीडकः किदंबी श्रीकान्तः US ओपन क्रीडायां पुरुष एकल स्पर्धायां रजत पदकं विजितवान् इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం చేయము కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 ప్రతిమ శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వన వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా చేపలలో వచ్చే పేను వ్యాధి నిర్మూలన ఈ అంశం గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం పుస్తక పఠనం ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు వింటారు. కార్యక్రమంలో చివరిగా క్రీడావలోకం గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40

గంటలకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పాటకు వేలాయిర వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీతం వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి కార్యక్రమాలు

రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీతం వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా హనుమాన్ చాలీసా వింటారు, అనంతరం శ్రీరామ గానామృతం వింటారు. 6:30 సుక్తిముక్తావళి కార్యక్రమంలో సత్యం వధ ధర్మం చర ఈ అంశం గురించి శ్రీ గోపాల్ని హరిహరరావు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో ధనియాల సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట రాయపూర్ సుబ్బారావు గారి వర్ధంతి గురించి విషయాలు ఉంటారు. అనంతరం మోకాల నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ దైవభక్తి గీతాలు వింటారు. 7:40 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 అలా ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి మహిళల కార్యక్రమంలో అమ్మతనం ఈ అంశం గురించి కథానిక రచన మరియు పఠనం శ్రీమతి శుంకర రాధికా ఫణి. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో

0: శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai, Pradhan Mantri Jan Arogya Yojana, has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country, and incorporates 62

0: crore people, and now India is the world's largest digital public infrastructure healthcare.
1: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమం ఇప్పుడు వినండి. చేపలలో వచ్చే పేను వ్యాధి నిర్మూలన అంశం గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణ్ గారితో పరిచయం.
3: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో చేపలలో వచ్చు పేను వ్యాధి అంటే ఆర్గ్లెస్ వ్యాధి నిర్మూలన గురించి తెలియజేయడానికి ఆత్మ బీటీఎం దర్శి బ్లాక్ నుంచి వై నాగభూషణం గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. నాగభూషణం గారు
4: నమస్కారం అండి.
3: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు చేపల చెరువులు కూడా కొంతమంది సాగు చేయడం జరుగుతుంది మన జిల్లాలో.
4: అవును.
3: దీనికి సంబంధించి వచ్చేటువంటి కొన్ని సమస్యలను చేపల చెరువుల యజమానులకు తెలియజేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.
4: ఓకే సార్.
3: ముఖ్యంగా చేపలలో ఈ పేను వ్యాధి అంటే ఈ ఆర్గ్లెస్ వ్యాధి అనేది ఉంది కాబట్టి ఈ చేపలలో వచ్చేటువంటి ఈ పేను వ్యాధి అంటే ఆర్గ్లెస్ నిర్మూలన గురించి రైతు సోదరులకు తెలియజేద్దాం సార్.
4: ఓకే సార్.
3: మరి ఈ ఆర్గ్లెస్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది సార్ ఈ చేపలలో?
4: ఓకేనండి. చేపల చెరువులు దాదాపుగా మన యొక్క రాష్ట్రంలో ఎక్కువగా కల్చర్ అనేది చేస్తారండి. మన జిల్లానే కాదు సార్, మన ఆంధ్రప్రదేశ్లోనే చేపల చెరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది మెయిన్ ప్రాబ్లం అండి, ఈ పెయిన్ అనేది. ఈ పెయిన్ మన ఇంగ్లీష్లో ఆర్గ్లెస్ అని అంటాం సార్. దీని యొక్క విధానం ఏ విధంగా ఉండిద్ది అంటే ఈ యొక్క చెరువులు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోయినా, వాటర్ పెట్టుకున్నప్పుడు తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఈ యొక్క పెయిన్ అనేది కూడా బాగా ఎక్కువగా వస్తుంది సార్. ఇది మన రైతు సోదరులో ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం కూడా ఈ యొక్క ఆర్గ్లెస్ అని అంటారండి, పెయిన్ అని అంటారు.
3: అంటే మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క చేపల చెరువుల యజమానులకు ఈ పేను వ్యాధి అంటే ఆర్గ్లెస్ అనేది అవగాహన ఉందంటున్నారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తిస్తారు, ఎట్లా?
4: ఓకే సార్. ఈ పెయిన్ అనేదండి, అది ఆర్గ్లెస్ అనేది ఏంటంటే ఈ చేప మీద ఉన్నటువంటి మన తలలో తర్వాత గేదెల్లో ఏ విధంగా పెయిన్ ఉంటుందో అదే విధంగా సార్ ఈ యొక్క చేపల చెరువులో కూడా ఈ ఆర్గ్లెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే చెరువు యొక్క మెయింటెనెన్స్ అంటే ఉదాహరణకు తక్కువ నీరు ఉన్నప్పుడు బయట నుంచి ఎక్కువ నీళ్ళు పెట్టుకున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి సార్. మనం తీసుకోకపోయినప్పుడు ఏమైందంటే ఈ యొక్క బయట నుంచి వచ్చేటువంటి కొన్ని బల్లిగుడ్లు, తర్వాత తొండగుడ్లు, తర్వాత కప్పగుడ్లు, తర్వాత ఇదే విధంగా కొన్ని కొన్ని ఈ యొక్క పారాసైట్స్ ద్వారా వచ్చేటటువంటి ద్వారా ఈ యొక్క పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మన యొక్క రైతు సోదరులు కూడా గమనించుకోవాల్సింది, కొంతమంది చేపల చెరువు తయారు చేసుకునే ముందు రోజు కూడా దీన్ని ఏం చేస్తారంటే మన యొక్క పేడ, తర్వాత కోడిపెంట కూడా ఎక్కువగా తోలుకోవడం అనేది జరుగుతుంది సార్. ఈ యొక్క కోడిపెంట ద్వారానే ఈ యొక్క పెయిన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కోళ్ళ ఫారం నుంచి వచ్చేటప్పుడు దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా నీళ్ళున్నటువంటి చెరువులో వేయడం కానీ లేకపోతే చెరువు తయారు చేసుకునే ముందు వేసి దున్నడం మూలం కానీ ఈ యొక్క పెయిన్ అనేది మనకు ఎక్కువగా తద్వారానే రావడం అనేది జరుగుతుందండి.
3: లక్షణాలు గుర్తించడం అనేది మనకు అవగాహన అర్థమైంది అంటే
4: అర్థమైంది ఎలాగంటే సార్, ఈ మనం ఏదైతే మన చేప

0: పిల్లల్ని తీసుకొచ్చి మన యొక్క చేపల చెరువులో వేస్తున్నాము. ఆ చేపల చెరువులో వేసిన తరువాత మనకి వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే అండి, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో నీకు చేప అనేది చిటిక వేయటం అనేది జరిగింది. చిటిక వేయటం అంటే దాని యొక్క తోకబోగాన్ని శబ్దం చేస్తుంది, ఒక చిటుకు రూపంలో ఇలాగ అలా ఒక శబ్దం రూపంలో తెలియపరుస్తుందండి అది. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఏదంటే గాలి వీచిన టయాన దాని యొక్క తీవ్రత అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. చెరువు గట్టు మీద నుంచున్నారంటే దాని యొక్క లక్షణం మీకు ఆటోమేటిక్గా ఒక చిటిక రూపంలో మీకు గమనించుకోవచ్చు. 1-2 కాదు, ఒకేసారి 5-6 ఒక నిమిషంలో 1-7 చేపలు కానీ ఆ విధంగా శబ్దం చేసినట్టయితే మీరు ఆర్గ్లెస్ ఉంది చేప మీద అనేదాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన చేపల చెరువు వేసిన తర్వాత ప్రతి 15 రోజులకో 4 రోజులకో మనం వల వేసి చేప యొక్క ఆరోగ్య స్థితి మనం గమనించినప్పుడు కూడా ఆ యొక్క చేప పైన ఆ తోక బాగాన రెక్కల బాగాన దాని కింద గుచ్చుకుని అది కూర్చుని ఉంటుందండి. దాని యొక్క రక్తస్రావం కూడా అది గీకి దాని యొక్క రక్తం కూడా రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఆ చేప పట్టుకోగానే ఆ చేప యొక్క తీవ్రత మీకు అనేది మీకు అర్థమైపోయింది. చేతి మీద కూడా మనకి పాకటం అనేది ఈ యొక్క ఆర్గ్లెస్ చూసుకుంటామండి, తద్వారా కూడా ఈ చేప మీద ఆర్గ్లెస్ ఉంది అంటే పెయిన్ ఉందనేది మీరు గమనించుకోవచ్చు. ఇంకొకటి ఏంటండి, ఒకవేళ పెయిన్ లేకపోయినా మీకు అటువంటి శబ్దాలు కొన్ని చేస్తాయి. చేయడం కారణం ఏంటంటే దాంట్లో ఉన్న జిగురు వ్యవస్థ కూడా ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఆ జిగురు వ్యవస్థ వచ్చినప్పుడు నెక్స్ట్ దాని మీద కన్ఫామ్గా ఈ పెయిన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ జిగురు ఉన్నా కూడా ఆ యొక్క శబ్దం అనేది వేస్తా శబ్దం అనేది వచ్చింది వస్తుందంటే కన్ఫామ్గా ఆర్గ్యులెస్ అటాక్ చేస్తుంది అనేది అర్థమండి. అది దాని యొక్క
1: లక్షణం,
0: ఆ లక్షణాలతో మన యొక్క రైతు సోదరులు గమనించుకోవచ్చు. వాళ్ళు ఆటోమేటిక్గా వలేసి చూసుకుంటారు. మళ్ళీ మనం ఆటోమేటిక్గా కోడి పంట ఇవన్నీ తోలినప్పుడు కూడా రైతుకు ఒక అవగాహన ఉంటుంది, కన్ఫామ్ ఇది తోలుతున్నాము సో పెయిన్ వస్తుంది అనేది రైతుకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. ఎందుకంటే రైతు ఎక్స్పెక్ట్ అయ్యి చేస్తున్నటువంటి రైతుకి కోడి పంట వేసినా లేకపోతే మన యొక్క గొర్రె పంట లేకపోతే పేడ గేదెల నుండి వచ్చిన వేస్టేజ్ ఇటువంటి వేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది పెయిన్ వస్తుందని.
1: అవి తప్పకుండా వేయాల్సిందే అవి
0: అంటే వాటి యొక్క అంటే ఉపయోగాలు ఉన్నాయండి, ఉపయోగమే రాకుండా ఉండవు సార్. ఎలాగంటే ఇప్పుడు మామూలుగా మన గేదె పేడ వేస్తాము, గేదె పేడ వేసేటప్పుడు గేదె పేడ ఒక్కటే వేయకూడదు సార్, దాంతోపాటు కొన్ని ఆయిల్ కాంట్రాక్ట్ కలిగిన ప్రొడక్టు తర్వాత వచ్చేసరికి ఫెర్టిసైజ్ కలిగిన ప్రొడక్ట్ కూడా మూడు కలిపేస్తే దాని యొక్క ఎఫెక్ట్ బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఎలాగంటే అండి, ఒక ట్రక్కు పేడ వేస్తాం, ఒక ట్రక్కు పేడ వేసేటప్పుడు ఒక యూరియా డిఐపి బస్తాలు ఒక బస్తా రెండు బస్తాలు రెండు రకాలుగా ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ తర్వాత ఒక 70 కేజీ నుంచి 100 కేజీలు చెక్క అండి వేరుశనగ చెక్క ఇవి కానీ వేసినట్లయితే ఈ మూడు మిక్స్ చేసి బాగా కలిపి ఒక 3 రోజులు మురగబెట్టిన తర్వాత ఆ పైన పట్టదీసేసి దాని యొక్క వేస్ట్ కానీ మనం కానీ చేపల చెరువులో కానీ వేయగలిగితే నీకు చేపల చెరువు యొక్క కలర్ అంటే నీటి యొక్క కలర్ మారుతుంది, చేప డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, చేపకు కావాల్సిన మాంస కృతికలు డెవలప్మెంట్ చేసే జూ ప్లాంట్ కూడా ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది సార్. దానివల్ల యూస్ఫుల్ ఉంది, దానివల్ల రైతుకి ఉపయోగం లేకుండా రైతు ఇప్పుడు వేయరండి. సో అది న్యాచురల్గా వేసేది అవి వేయాల్సిన ప్రొడక్టే, వాటి వేసినప్పుడు ఇటువంటి ఎఫెక్ట్లు వస్తాయని మనం దాన్ని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాచురల్గా వచ్చే ఫుడ్ కూడా దాని యొక్క అరుగుదల సిస్టమ్ డెవలప్మెంట్ అయితే గ్రోత్ కూడా బాగా వస్తుంది కాబట్టి కన్ఫామ్ మనం ఆ విధంగా చేసుకోవాల్సింది. అదేవిధంగా ఈ యొక్క కోడి పెంట ఇవన్నీ వేసేటప్పుడు కూడా కొంచెం రైతు సోదరులు జాగ్రత్తగా గమనించేసి వాటిని వెండబెట్టుకుని ఒకేసారి వేయకుండా జస్ట్ కొంచెం వేసుకోవాలి, దపాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుందండి. మన వాళ్ళు ఏం చేస్తారు, మన రైతు సోదరులు ఇన్నిసార్లు లేబర్ కాస్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది, ఒకేసారి తీసుకొచ్చి వేసి పడేస్తారు సార్. దానివల్ల ఏంటంటే ఫర్దర్గా చాలా ప్రాబ్లం వచ్చిందండి. ఇవాళ మామూలుగా శీతాకాలంలో వేసుకుంటారు కొంతమంది, కొంతమంది ఎండాకాలం వేసుకుంటారు సార్, కొంతమంది ఎండాకాలం. శీతాకాలంలో వేసినప్పుడు పెయిన్ యొక్క తీవ్రత అది ఆర్గ్యులెస్ అనే తీవ్రత అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అదే మే నెల వేసుకుంటే ఏమవుతుందండి, దాంట్లో ఉన్నటువంటి ఆ వేడి యొక్క తీవ్రతకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యి కింద నుండి బోటం కూడా పాడైపోయి అమ్మోనియా రేజింగ్ అయి కూడా ఒకసారి డెడ్లు వస్తాయి వేయండి మన యొక్క చేపలు. అవి కూడా గమనించారు సోదరులు, రైతు సోదరులు. అందువల్ల ఏంటంటే దానికి తగిన మోతాదులు ఎంతైతే వేసుకోవాలో ఉన్నటువంటి ప్రొడక్ట్ని 4-5 భాగాలుగా చేసుకుని లేకపోతే 10-15 రోజులకో జస్ట్ లైట్గా వేసుకుంటే పర్లేదు, కానీ ఈ విధంగా ఒకేసారి వేసుకుని ఎఫెక్టే కాబట్టి కొంచెం రైతు సోదరులు గమనించుకుని దానికి అనుగుణంగా వెళ్తే బాగుంది సార్. ఈ కోడి పెంట కన్నా కూడా ఈ యొక్క గేదె పెంట తర్వాత మనం దాంట్లో ఏమేమి వేసుకోవాలో చెప్పాం కాబట్టి ఆ విధంగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేది మా యొక్క ఒపీనియన్ అండి.
1: ఓకే బాగుంది సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట నుంచి నీళ్ళు తెచ్చినప్పుడు కూడా ఈ తొండలు బల్లులు గుడ్ల వల్ల కూడా అన్నారు,
0: అవును
1: అవి కూడా ఏమన్నా మరి నీళ్ళు బయట నుంచి వచ్చే నీళ్ళల్లో కూడా నిరోధించడానికి ఏమైనా
0: అవకాశం ఉందా సార్? అదే కాదు సార్, ఇప్పుడు బయట నుంచి వచ్చే నీళ్ళు వచ్చినప్పుడు మనం హాప అనేది కట్టుకోవాలి.

0: అండి. హాప్ అంటే నీటిని ప్యూరిఫై చేసి పంపించింది అనమాట, దాంట్లో ఉన్నటువంటి కొంతవరకు కంట్రోల్ చేసి పంపించేది. వాటర్ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో మనం నీరున్నాయి, బయట నుంచి నీళ్ళు వచ్చినప్పుడు అంటే దాని యొక్క ఉద్ధృతి పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేసింది, అప్పుడు ఏమైంది, ఒక 40 ఎకరం 50 ఎకరం వాటర్ పెరిగింది. ఆ వాటర్ పెరిగినప్పుడు ఏమైందంటే దీంట్లో ఆటోమేటిక్గా పెయిన్ ఉండిద్దండి. పెయిన్ ఉన్నప్పుడు కొంచెం మామూలుగా ఉండేది. ఈ యొక్క వాటర్ రాగానే దాని యొక్క స్పీడు, దాని యొక్క ఉత్పత్తి కొంచెం ఎక్కువైపోతుంది కదా సార్. అందువల్ల ఏంటంటే ఎమ్మటే ఒక 10-15 రోజులకల్లా బాగా దాని తీవ్రత ఎక్కువైపోయి బాగా ఆ యొక్క ఆర్గులేస్ అనేది ఎక్కువ వస్తుంది సార్. అందువల్ల మనోళ్ళు మన రైతు సోదరులు ఏం చేయాలంటే సార్, నీళ్లు పెట్టిన తర్వాత ఫుల్గా ఫిల్లింగ్ చేసుకోవాలి. ట్యాంక్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఎమ్మటే కట్టేయి, ఆ నీటిని రాకుండా అడ్డు పెట్టేసి కట్టేసిన తర్వాత ఎమ్మటే ఆ యొక్క ఆర్గులేస్ చనిపోవడానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ వాడుకోవాలి. లేకపోతే వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి కావాల్సింది కొన్ని వాడుకోవాలి సార్. అవేంటంటే బ్రోమిన్ ఇటువంటివి కూడా కొంచెం వాడుకున్నట్లయితే కొంతవరకు మన ఈ ఆర్గులేషన్ అనేది మనం కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందండి.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ వ్యాధికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆర్గులేషన్ మనము నివారించుకోవచ్చు?
0: ఓకే సార్, చెప్పాం కదా సార్, ఇప్పుడు నీళ్లు ఎప్పుడైతే మన చెరువులో పెట్టుకుంటామో నీళ్లు మొత్తం ఫిల్లింగ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ మొత్తం వాటర్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఎమ్మటే దానికి తగినటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా లెవెల్స్ని, తర్వాత ఆర్గులేషన్ని చనిపోవడానికి కావాల్సినట్టు వాటర్ శానిటైజర్స్ వాడుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డెల్టా మిట్టింగ్ సార్, డెల్టా మిట్టి 1.75 ఎకరానికి 200 ml లెక్కన అది మనం కొట్టుకున్నట్లయితే ఏంటంటే ఆర్గులేస్ ఉన్న అంటే పెయిన్ ఉన్నా కంట్రోల్ అవుతుంది, లైట్గా ఏమైనా జిగురు ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి దాని వరకు మనం తక్కువ కాస్ట్లు చేసుకోవచ్చు సార్. అంతకన్నా ఇంకా తక్కువ కాస్ట్లో కావాలంటే కొంచెం బ్రోమిన్ అండి. బ్రోమిన్ వచ్చేసరికి ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు అది కూడా మనం కొట్టుకున్నట్టయితే నీటి శుభ్రపరుస్తుంది, చేప మీద జిగురు వ్యవస్థ కంట్రోల్ అవుతుంది, ఆర్గులేస్ కూడా కంట్రోల్ అవుతుంది. కానీ రైతులు ఈ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది మా యొక్క మనవి సార్.
1: ఓకే, బాగుంది నాపసనం సార్. అయితే ఈ వ్యాధి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వచ్చింది అనుకుందాం.
0: ఓకే సార్,
1: ఏది ఆర్గులేస్, ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అది కంట్రోల్ అవుతుంది? కంట్రోల్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనం రాకుండా దాన్ని నివారించవచ్చు అంటారు?
0: అవన్నీ కూడా మన యొక్క రైతు యొక్క సోదరుల యొక్క చేతిలో ఉంది సార్. అది మనం చెప్పేది కదండి, వన్స్ ఒక్కసారి వాటర్ పెట్టుకుని ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆర్గులేస్ అనేది చెరువులో వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నట్టు ఈ మెడిసిన్ సార్, డెల్టా మిత్ 1.75 అనేది మనం కన్ఫామ్గా ఎకరానికి 200 ml లెక్కన మనం కొట్టుకోవాలి సార్. అదేవిధంగా ఇప్పుడు వాటికి సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు వచ్చాయండి, ఏది ఆర్గులేషన్ కంట్రోల్ చేసేవి, అవి కూడా మనం తెచ్చేసుకుని వాటిని వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చండి, అది నో ప్రాబ్లం. కానీ ఎంతవరకు కంట్రోల్ అయ్యింది అనేది ఆ రైతు యొక్క సోదరు యొక్క చేతిలో ఉండొచ్చు. ఎలాగంటే మళ్ళీ పదే పదే వాటర్ పెట్టకూడదండి, ఏదో ఒక అడుగు 6 అడుగు తగ్గిన తర్వాత మళ్ళీ అమ్మటే వాటర్ పెట్టి మళ్ళీ మందులు ఈ విధంగా అనేది రిపీట్ అని చేసుకోకూడదు. ఏదన్నా వన్స్ ఒక్కసారి చెరువు మొత్తం వాటర్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని మనం ముందులేదు కొట్టుకోవాలి. ఒకవేళ కొట్టాము కంట్రోల్ అయింది, మళ్ళీ తర్వాత 15 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొట్టుకోవాల్సిందే, ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ అనేది లేదు సార్. ఎందుకంటే ఆ పెయిన్ అనేది మనకి ఎప్పుడైతే కంట్రోల్ అవుతుంది, చేప కూడా దాని యొక్క ఎదుగుదల బాగుంటుంది, దాన్ని తిన్నటువంటి మేత కూడా అరుగుదల సిస్టమ్ బాగుంటుంది, హ్యాపీగా ఉండగలుగుతుంది సార్. అందువల్ల ఏంటంటే రైతు సోదరులు గమనించేసి దాన్ని జాగ్రత్తగా ఆర్గులేస్ని కంట్రోల్ చేసుకునే విధానంలో, వాళ్ళు పెట్టుకునే వాటర్ పెట్టుకునే విధానంలో, వాళ్ళు కొట్టే మందుల విధానంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి దగ్గరుండి కొట్టుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క చెరువు విస్తీర్ణాన్ని పట్టి కూడా వాళ్ళు ఏం చేస్తారండి, ఒక్కోసారి మోతాదు తగ్గించి కొడతారండి. తగ్గించి కొట్టినందువల్ల ఉపయోగం ఉండదు సార్. కావాలంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఎక్స్ట్రాని కొట్టుకోవాలి తప్ప, దాని మించి తక్కువ కొట్టినట్టయితే అది మళ్ళీ అనేది రిపీట్ అనేది అయ్యిద్దండి, కంట్రోల్ అనేది అవ్వదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన రైతు సోదరులు గమనించాల్సింది, చేపల చెరువులో ఈ యొక్క ఆర్గులేషన్ కంట్రోల్ అయ్యేటప్పుడు కన్ఫామ్గా కొట్టుకునే మెడిసిన్ ఏదైనా కానీ అండి మనం దగ్గరుండి కొట్టించుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క గట్టు భాగానికి 1 మీటర్ సర్కిల్లో కూడా ఒక చుట్టూ రౌండ్ ఆ గడ్డి భాగాన్ని కూడా కొట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ఆర్గులేస్ అనేది మనం ఎక్కడైతే వాటర్ దగ్గర కలుపుకుని స్టార్ట్ చేస్తామో అది స్టార్ట్ చేసిన తర్వాత ఎమ్మటే అది చెరువులో ఉండదండి, ఆ పక్కన ఉన్నట్టు గడ్డు తర్వాత జమ్ము ఆ యొక్క భాగాల మీదకి ఎక్కేసిద్దండి. ఆర్గులేస్ ఎక్కేసి ఈ మనోళ్ళు ఏం చేస్తారు, ముందు ఓన్లీ నీళ్ళలోనే కొట్టి వచ్చేస్తారండి. గట్టు మీద ఉండేది కదండి, ఆ గట్టు మీద ఉన్న దాన్ని కూడా కొట్టాలి. కొట్టకపోతే ఏమైందంటే ఇది కొట్టి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ చెరువులో దిగిపోతుంది సార్,
1: అయిపోయింది
0: దిగిపోతుంది. సో అప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు మరీ మరీ గమనించండి, ఒక ట్రిప్ ఆ యొక్క శానిటైజర్ని కూడా ఒక్కసారి గట్టిగా 1 మీటర్ సర్కిల్ శుభ్రం కొట్టేసుకున్నట్లయితే వాడికి ఏమి ఇబ్బంది ఉండదు సార్. తర్వాత ఆ కొట్టిన ఆ ఒక్కరోజు ఆ గేదెల బోదల తర్వాత గొర్రెలు మేకలు ఇటువంటి రానికుండా మనం ఆ ఒక్కరోజు కూడా కంట్రోల్ చేయగలిగితే దాదాపుగా మనం 90% ఆ ఆర్గులేషన్ కంట్రోల్ చేసుకునే బాధ్యత మన యొక్క రైతు సోదరుల యొక్క చేతిలో ఉంటుందండి.
1: చాలా మంచి విషయం చెప్పారు సార్. మరి నీళ్ళ వరకే కొట్టకు

0: కొట్టి
1: ఎస్
0: వచ్చి
1: అవునండి, గట్టును వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అది ఆటోమేటిక్ పైకి ఎక్కేస్తుంది.
0: ఓకే,
1: సో దాన్ని కూడా కొట్టినట్టయితే చాలా కంట్రోల్ అవుతుంది కదండి.
0: మంచి విషయం సార్. మరి ఆర్గ్లెస్ రాకుండా కూడా ఏమన్నా అంటే ఆహార నియమాలు ఏమన్నా ఈ మేతకు సంబంధించిన విషయాలు కింద పాటిస్తే ఆర్గ్లెస్ ఏమన్నా తగ్గేదానికి ఛాన్స్ ఉంది?
1: అంటే ఆర్గ్లెస్ తగ్గేదని కాదు సార్, దాని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన రైతు సోదరులు మేతలు ఇస్తారండి, మేతలు ఇచ్చినప్పుడు ఆ చేపకు కావాల్సిన పోషకాలు కూడా మేతలో కలిపి ఇవ్వాలి సార్. ఎలాగంటే ఆర్గ్లెస్ వస్తుందండి, ఆర్గ్లెస్ వచ్చిన తర్వాత దాని యొక్క బాడీలో ఉన్నటువంటి చేపకు కావాల్సిన బాడీలో ఉన్నటువంటి రెస్టెన్స్ పవర్ ఎక్కువ ఉందనుకో సార్, అది త్వరగా ఎడాకైనా ఎమట వెళ్ళిపోతుందండి. మనం ఎమట ముందు కొడతాం, ముందు కొట్టిన 2 డేస్ కల్లా చనిపోతుంది, వెళ్ళిపోతుంది సార్. అదే చేపకు కావాల్సిన పోషకాలు బలహీనతగా తక్కువగా ఉందనుకోండి, దానికి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది కదండి. ఎంత ముందు కొట్టిన అది అది అది వెళ్ళదు కదా, చేప మీద రెసిస్టెన్స్ పవర్ కూడా ఉండాలి కాబట్టి కన్ఫామ్గా మనకు కావాల్సినటువంటి మేతతో పాటు మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ చేపకు కావాల్సిన మినరల్స్ ఇవన్నీ కూడా మేతల్లో కలిపేసి మనం ఇచ్చుకున్నట్లయితే చేప యొక్క రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది, అరుదల సిస్టమ్ బాగుంటుంది, చేప గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ ఈ యొక్క పెయిన్ దాని మీద అటాక్ చేసినా కానీ ఎమ్మడే చనిపోవడానికి అవకాశం.

0: కదండి, ఎంతమంది కొట్టినా అది అది అది వెళ్ళదు కదా, చాప మీద రెసిస్టెన్స్ పవర్ కూడా ఉండాలి కాబట్టి కన్ఫామ్గా మనకు కావాల్సినటువంటి మేతతో పాటు మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ చేపకు కావాల్సిన మినరల్స్ ఇవన్నీ కూడా మేతల్లో కలిపేసి మనం ఇచ్చుకున్నట్లయితే చేప యొక్క రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది, అరుగుదల సిస్టమ్ బాగుంటుంది, చేప గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ ఈ యొక్క పెయిన్ దాని మీద అటాక్ చేసినా కానీ ఎమ్మడే చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే ముందు కొడదాం కాబట్టి 2 డేస్లో అది ఎమ్మడే కంట్రోల్ అవుతుంది. చేప కూడా అంత ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ ఉంది కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోదండి. సో ఆ విధంగా కూడా రైతు సోదరులు మినరల్స్ మేతల్లో కలిపివ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఆహార నియమాలు
0: కన్ఫామ్గా పాటించుకోవాలి సార్. ఇప్పుడు ఉండదు సార్. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, మన రైతు సోదరులు మరీ మరీ గమనించాల్సింది సార్. ఎగ్జాంపుల్, ఒక 50 ఎకరం చేపల చెరువు చేస్తున్న ఒక రైతు అండి, ఇప్పుడు మినిమం వచ్చేసరికి రోజుకి 1 టన్ను మేత పెడతారు సార్. టన్ను మేత అంటే 1000 కిలోలు. 18,000 నుంచి 22,000 రూపాయలు పర్ డే పెట్టే రైతు సోదరులు 1000 రూపాయలు మినరల్స్ పెట్టడానికి కొంచెం వెనకాడతారు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది అంటారు. పెట్టుబడి ఎందుకు ఎక్కువ అయితే సార్? ఆ విధంగా కానీ మనం చేసుకోగలిగినప్పుడు మనకు ఇంకా పెట్టుబడి తగ్గుతుంది. రైతు సోదరులు అదే గమనించట్లా, ఒక డిసీజ్ వస్తుంది, ఒక డిసీజ్ వస్తే మినిమం 7 డేస్ ముందు కొట్టాలి. 7 డేస్ ముందు కొట్టేది ఇదే మినరల్స్ వాడటం వల్ల చేప రెసిస్టెన్స్ పవర్ పెరిగి 2 రోజులు కంట్రోల్ అవుతుందంటే 4 రోజులు మీకు సేవ్ అయినట్టే కదా, ఆ 4 రోజులు మెడిసిన్ మీకు మిగిలినట్టే కదా సార్. ఈ విధంగా ఎందుకు మన రైతు సోదరులు గమనించాలండి?
1: ఇప్పుడు ఇదిన్న తర్వాత పాటిస్తారు,
0: మరి పాటించాలి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మన చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి ఓన్లీ మనం అన్నం పెట్టాం కదా సార్, అన్నమే పెట్టి పంపిస్తామా? పంపిస్తాం. వాడు మార్నింగ్ గుడ్డిస్తాం, పాలిస్తాం, స్కూల్ పంపిస్తాం, 11 గంటల స్నాక్స్ ఇస్తాం, మరి 4 గంటల ఇంటికి రాని వాడు స్నాక్స్ ఇస్తాం, నైట్ బూస్ట్ ఇచ్చి పండుకోబెడతాం. ఎందుకండి? వాడికి ఓన్లీ అన్నమే పెట్టకూడదా? ఎందుకు పెట్టలేదు సార్? అతని యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరగాలి, మనిషి దృఢంగా ఉండాలి, పెరుగుదల సిస్టమ్ అనేది పెరగాలనే కదా. సో ఇది కూడా అదే సార్, ఇది కూడా అదే. చేపల చెరువు కూడా మనం 1 రూపాయి పెట్టామంటే 1 రూపాయినతో మనం బయటకు రావాలి. మన రూపాయి మనకు వెళ్ళి 1.5 రూపాయి లాభంతో బయటకు రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే మనం ఆక్వా కల్చర్ అయినా రొయ్యల చెరువులు అయినా చేపల చెరువులు ఏదైనా మనం డెవలప్మెంట్ చేసుకోగలము. రైతు కూడా రాబడి వచ్చినప్పుడే వ్యవసాయం చేయగలరు కదా సార్, రాబడి రానప్పుడు ఎవరేం చేయలేరు కదా. అందువల్ల రైతు సోదరులు మరీ మరీ గమనించాల్సింది సార్, మేతతో పాటు కూడా అదనపు ఆహారం అనేది కూడా చేపకి ఇవ్వగలిగినప్పుడే అతని యొక్క ఆదాయం వృద్ధి రేటు పెరుగుతుంది, చేప కూడా హెల్దీగా ఉంటుంది, మార్కెట్ కూడా 1 రూపాయి పెరిగిద్ది అండి. అది ఇప్పుడు కొంతమంది ఏం సార్ మినరల్స్ పెట్టుకోరు, ఓన్లీ మేతలే పెడతానే ఉంటారు. అదేం సార్ తింటుంది, కానీ దాని యొక్క డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుందా? ఉండదు. చేప కలర్ ఏమన్నా పెరుగుతుందా? పెరగదు. ఒక్కోసారి చేప యొక్క కలర్ బట్టి కూడా రేట్లు డిఫరెంట్ వస్తాయి సార్. చేప కలర్ మంచిగా ఒక గులాబీ రంగు కలర్లో ఉండి దాని యొక్క చూడడానికి ఒక అట్రాక్షన్ ఉందనుకో సార్, 1 రూపాయి బయర్ పెట్టగలరు. ఓహో, వచ్చే సరుకు బాగుంది, మనం 1 రూపాయి పెట్టినా పర్లేదు, మనం 2 రూపాయలు అమ్ముకోవచ్చు అని. అదే రూపాయి నీకు 50 ఎకరం ఉన్న ఫార్మరు దాదాపు ఇంచుమించు 100 టన్ను దాకా ఉంది ఒకటి సార్, మీకు రూపాయి మైనస్ చేసుకుని ఎంత వస్తుందండి కేజీకి? దాదాపు 1 లక్ష రూపాయలు వస్తుంది. 1 లక్ష రూపాయలు లాస్ వస్తుంది సార్? ఇదే 1 లక్ష రూపాయలు మీకు మినరల్స్కి అవుతుందా?
1: కాదు
0: కాదు. మరి 30,000
1: నీకు మళ్ళీ 3-4 రోజులు నువ్వు దానికి మందులు వాడటం లేదు కదా.
0: వాడటం లేదు కదా సార్, మందులు వాడటం లేదు, ఎదుగుదల బాగుంటుంది, చేప కలర్ బాగుంటుంది, మనకు చూడడానికి కూడా మన మనసుగా మన యొక్క రైతుకు మన సాటిస్ఫాక్షన్ అవుతుంది. నా చేప చాలా బాగుంది, నా చేప బాగుందండి, మీరు పెట్టిన 1 రూపాయి పెట్టడం పెడతారండి. ఎవడు ఆ బేర్ కూడా 1 రూపాయి 2 రూపాయలు పెడతారు. ఎందుకంటే ఒక్కటి బేరేరుకి ఎప్పుడైనా కదా సార్ చేప కలర్ బాగుంది, రంగు బాగుంది అంటే 1 రూపాయి కన్ఫామ్గా పెడతారండి. ఎందుకంటే అతను మార్కెట్ చేసుకోరు కదా అవసరం. సో అది సార్. సో అందువల్ల ఏంటంటే రైతు సోదరులు బాగా గమనించాలని నా కోరిక సార్.
1: ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు రామకృష్ణ గారు. చివరిగా ఇప్పుడు ఈ ఆర్గ్లెస్ గురించి అయినా లేకపోతే ఈ చేపలకు సంబంధించి వచ్చేటువంటి నిర్మూలన గురించిన దానిలో భాగంగానైనా రైతులు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మీరు చెప్పినా కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారా?
0: ప్రత్యేకంగా అంటే సార్, ఇప్పుడు చేపల చెరువు వేసే ప్రతి రైతు కూడా మెయిన్ చేప పిల్ల కొనేటప్పుడు 1-2 సార్లు గమనించుకుని జాగ్రత్తగా తీసుకోవాలి సార్. ఎందుకంటే చేప పిల్ల ఎప్పుడైతే నువ్వు సెలక్షన్ ఆఫ్ చేప పిల్ల బాగుండుద్దో దాని యొక్క ఎదుగుదల కూడా బాగుండేది, నువ్వు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా చేప పిల్ల మీద ఆధారపడి ఉండేది. కాబట్టి చేప పిల్ల కొనే ప్రతి ఒక్క రైతు సోదరులు 1-2 సార్లు గమనించుకోండి, చేప పిల్లని ఎంపిక చేసుకోండి. మీకు తెలియని పక్షాన అక్కడ ఉన్నటువంటి FDO గారి సహాయం కానీ లేకపోతే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సహాయం కానీ తీసేసుకొని వాళ్ళ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అయినటువంటి హ్యాచరీస్లోనే ఈ యొక్క చేప పిల్ల కొనుక్కోవాలి. మీ యొక్క ఎదుగుదల కూడా తద్వారానే బాగుంటుంది అనే ఉద్దేశం మీద చేపపిల్ల ఎంపిక చేసుకునేటప్పుడు మంచిగా ఎంపిక చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి, రైతులకు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేమి రేటు ఉందో గమనించుకోండి. బేర్లు కూడా మంచిగా మీకు హెల్ప్గా ఉండేవాళ్ళు, తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి బేర్ని మీరు ఎంచుకుని జాగ్రత్తగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
1: ఓకే సార్, చాలా చక్క

0: మంచి విషయాలు తెలియజేశారు. చేపలలో వచ్చే పేను వ్యాధి అంటే ఆర్గ్లెస్ వ్యాధి నిర్మూలన గురించి మరి రైతు సోదరులకు చక్కటి విషయాలు ఆత్మ బీటీఎం దర్శి బ్లాక్ నుంచి వచ్చిన వై నాగభూషణం గారు చక్కటి విషయాలు తెలియజేసినందుకు సార్ మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
1: మీకు కూడా ధన్యవాదాలు సార్. నమస్కారం అండి.

కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా చేపలలో వచ్చే పేను వ్యాధి నిర్మూలన గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణ్ గారితో పరిచయం విన్నారు. అనంతరం జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా సలహాలు సూచనలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
1: శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్.

0: ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైనంత త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
0: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే, ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి.

0: ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు, మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డీ అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డీ అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దరిదాపు 58 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డీ అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డీ అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయనేమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డీ అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.

0: నమస్కారం.
1: ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం కార్యక్రమంలో పుస్తక పఠనం ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు వింటారు. కార్యక్రమంలో చివరిగా క్రీడావలోకనం, గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీల వివరాలు. ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు 1500. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లను 8/2026 వరకు అప్లై చేసుకోగలరు. అభ్యర్థుల వయస్సు 2/1996 నుంచి 1/2005 మధ్య జన్మించిన వారు అర్హులు. విద్యార్హతలు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఎంపిక విధానం. అభ్యర్థులను ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఫీజు 750 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నెలకు వేతనం దాదాపుగా 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించవలసిన చిరునామా, వెబ్సైట్ ఐడి www.sbi.bank.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు యూపీఎస్సీ ద్వారా వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తును స్వీకరిస్తుంది. మొత్తం ఖాళీలు 538. ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 3/2026.

విద్యార్హతలు పోస్టును బట్టి డిగ్రీ మరియు బీఈ లేదా బీటెక్ పీజీ పిహెచ్డి ఎల్ఎల్బి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్థులను దరఖాస్తుల సంఖ్యను బట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ నెలకు 44,900 నుంచి 218,000 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.upsc.gov.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది. దీనిలో వార్డెన్, క్లర్క్, మెకానిక్ మరియు క్యాషియర్, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. విద్యార్హతలు వీటికి పోస్టును బట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాలు మించరాదు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్ ఐడి www.aiimsexams.ac.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మూడు లిమిటెడ్లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 200. విద్యార్హతలు బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు మరియు సివిల్లో బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు మరియు టెలికామ్ డిపార్ట్మెంట్లో బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులుగా భావించారు. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మనసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది. వేతనం ప్రొబిషనరీ పీరియడ్లో 75,000 నుంచి ఉంటుంది. రెగ్యులర్ అయిన తర్వాత 86,245 నుంచి పే స్కేల్ 208,915 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు. అందరూ ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులు అందరూ చెల్లించవలసి ఉంటుంది తప్పనిసరిగా. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ మెడికల్ ఫిట్నెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు, నోటిఫికేషన్ రిలీజ్ 25 జూన్2026 రిలీజ్ అవుతుంది రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ 30 జూన్2026 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తారు. అప్లికేషన్ చివరి తేదీ 20 జూలై 2026 వరకు ఉంటుంది. కంప్యూటర్ బేసిస్ టెస్ట్ ఎగ్జామినేషన్ 22 నుంచి 29 ఆగస్టు 2026 వరకు నిర్వహిస్తారు. ఇక వెబ్సైట్ ఐడి www.apgenco.gov.in/వెబ్సైట్ మరియు www.apcpdcl.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు వినండి పుస్తక పఠనం ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు వింటారు.

పుస్తక పఠనం వల్ల అనేక లాభాలున్నాయి. మనలో చాలామంది పుస్తకాలు చదవడం వలన లభించిన జ్ఞానంతో మేధోవర్గానికి చెందిన శాస్త్రవేత్తలుగాను విద్యావేత్తలుగాను ఉపాధ్యాయులుగాను ప్రకాశిస్తున్నారు. కానీ ప్రస్తుత నవతరానికి ఈ పుస్తక పఠనమే దూరమయ్యింది. ఇప్పటికైనా కనువిప్పు కలిగి పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తే భావితరాలు భవ్యంగా ఉంటాయి. పుస్తక పఠనం వల్ల అనేక లాభాలున్నాయి. అవేంటంటే, మొదటిది జ్ఞానవృద్ధి. పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు, సమాచారం మరియు జ్ఞానం నేర్చుకోవచ్చు. ఇది విద్యాపరమైన మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది. రెండవది భాషా సామర్థ్యం పెరగడం. పుస్తకాలు చదవడం వలన పదజాలం, వ్యాకరణం మరియు భాషా ప్రవాహం మెరుగుపడతాయి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ను మరింత బలపరుస్తుంది. మూడవది కల్పనా శక్తి మరియు సృజనాత్మకత. కథలు, కవితలు మరియు ఇతర సాహిత్య రచనలు చదవడం వలన కల్పనా శక్తి మరియు సృజనాత్మకత ఆలోచనలు వికసిస్తాయి. నాలుగవది మానసిక ఆరోగ్యం. పుస్తకాలు చదవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐదవది సమస్యలను పరిష్కరించే సామర్థ్యం. పుస్తకాలు చదవడం వలన వివిధ సందర్భాలలో సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవచ్చు. ఇది విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. ఆరవది సాంఘిక అవగాహన. వివిధ సాహిత్యం, చరిత్ర మరియు సామాజిక శాస్త్ర పుస్తకాలు చదవడం ద్వారా సమాజం, సంస్కృతి మరియు మానవ ప్రవర్తన గురించి అవగాహన పెరుగుతుంది. ఏడవది ఆత్మవిశ్వాసం పెరగడం. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఎనిమిదవది వినోదం. పుస్తకాలు చదవడం ఒక ఉత్తమమైన వినోద మార్గం. ఇది సమయాన్ని ఆనందంగా మరియు ఉపయోగకరంగా గడపడానికి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి పుస్తక పఠనం ఒక మంచి అలవాటు. ఇది మన జీవితాన్ని సుసంపన్నంగా మరియు అర్థవంతంగా మారుస్తుంది. నీకు మంచి మిత్రుడు ఎవరు అని ఎవరైనా అడిగితే ఇంకెవరు, పుస్తకమే అంటాను నేను. మరి మీరు పుస్తక పఠనంపై ప్రముఖుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1 కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే 1 గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు మహాత్మా గాంధీ. ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏం చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు జవహర్లాల్ నెహ్రూ. మర్చిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు ఫెడరెంట్ రస్సెల్. మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకమని చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు, జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు నెల్సన్ మండేలా. పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి 100,000 పుస్తకాలు వచ్చి పడ్డాయట కానుకగా ఆ వ్యక్తికి. ఆయనే లెనిన్. ఒక్కో చిత్రం నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట $100 పుస్తకాలు కొనేవారు చార్లీ చాంపిన్. ఒక పిల్లవాడికి మీరు ఇవ్వవలసిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నారు విన్స్టన్ చర్చిల్. తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి భగత్ సింగ్. నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసిన వ్యక్తి నా ప్రాణ స్నేహితుడు అవుతాడన్నారు అబ్రహాం లింకన్. వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో అలా పుస్తక పఠనం మనసుకు వ్యాయామం, ఆరోగ్యం అన్నారు సిగ్మెంట్ ఫ్రాయిడ్. పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం. ప్రముఖుల ఎందరికో వెలుగులు పంచింది, వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే. చదవాలి అనే ఆలోచన, ఆసక్తి ఉంటే చాలు, ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి. చదవండి, చదివించండి.

మీరు ఇంతవరకు పుస్తక పఠనం ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడావలోకనం. గత వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు వింటారు. ముందుగా ఫీఫా ప్రపంచ కప్ గురించిన కొన్ని విషయాలు విందాం. ఫీఫా వరల్డ్ కప్ 2026 తాజా వార్తలు. రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ దశ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టు మాత్రమే తదుపరి రౌండ్ ఆఫ్ 16కి చేరుతుంది. కెనడా చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. నిన్న జరిగిన ప్రధాన మ్యాచ్ల్లో ఈ వరల్డ్ కప్లో వేగవంతమైన ఆట, ఎక్కువ గోల్స్, ఉత్కంఠమైన నాకౌట్ మ్యాచ్లు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. ఉరుగ్వే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత జట్టు నిర్వహణపై వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ దశలో ఓడిన జట్టు నేరుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రపంచకప్ గ్రూప్ దశ ముగియడంతో అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ వంటి అగ్రజట్లు నాకౌట్ దశకు చేరాయి. ఆస్ట్రియా, అల్జీరియా కూడా చివరి గ్రూప్ మ్యాచ్ల తర్వాత అర్హత సాధించక ఇరాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ గురించి కొన్ని విషయాలు విందాం. ఐర్లాండ్ చరిత్రలో తొలిసారిగా భారత్పై T20 అంతర్జాతీయ మ్యాచ్లో విజయం సాధించింది. స్టోర్మాంట్లో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరులో తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. ఇక మహిళల T20 ప్రపంచ కప్. ఉమెన్స్ T20 ప్రపంచ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఓడిపోవడంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 170 పరుగుల చేయగా ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఎల్లిస్ ఫెర్రీ మరియు గార్డ్నర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మరోవైపు భారత్ ఓటమితో నిన్న బంగ్లాపై విజయం సాధించింది. బంగ్లాపై విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా సెమిస్కు వెళ్ళింది. ఇక ఫుట్బాల్ గురించిన కొన్ని విషయాలు విన్నారు. అథ్లెటిక్ గురించి కొన్ని విషయాలు విందాం. భారత లాంగ్ జంపర్ యాన్సీ సోజన్ 22 సంవత్సరాలుగా కొనసాగుతున్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డు గతంలో అంజు బాబీ జార్జ్ పేరిట ఉండేది. ఇక భారత యువ చెస్ క్రీడాకారిణి దివి బిజేస్ U12 ప్రపంచ చెస్ టైటిల్ని గెలుచుకుంది. ఇది భారత చెస్కు మరొక గొప్ప విజయంగా నిలిచింది. మరికొన్ని క్రీడా వార్తలు తెలుసుకునే వే ముందు ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు వింటున్నాను యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడావలోకనం. గత వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు. ఇక యుఎస్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్కు నిరాశే. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరుకున్న కిదాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. తైవాన్కు చెందిన లియాంగ్తో జరిగిన పోరులో 15-21, 21-16, 9-12 తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన రజతంతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ ఏడాదిలో ఆడిన టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి తొలి గోల్డ్ కూడా అందుకుంటారని ఆశించిన నిరాశ ఎదురైంది. ఇక ఐర్లాండ్తో T20 సిరీస్ అంటే ఎప్పట్లాగే భారత్ భారీ విజయాలు నమోదు చేస్తుందని భావించారంతా. అయితే ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. ఓ మ్యాచ్ అంటే అదృష్టం అనుకోవచ్చు. రెండింటిలో నెగ్గి సిరీస్ గెలిచిందంటే ఆ జట్టు పోరాటం అద్భుతం.

ఇంకా భారత జావలిన్ థ్రోయర్ రోహిత్ యాదవ్ నేషనల్ ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో అదరగొట్టారు. జావలిన్ను 87.05 మీటర్లు విసిరి ఈ ఏడాది ఆసియాలోనే సెకండ్ బెస్ట్ త్రోను నమోదు చేశారు. ఫస్ట్ ప్లేస్లో రుమేష్ శ్రీలంక అతను కొనసాగుతున్నారు. కాగా నీరజ్ చోప్రా 90.23 మీటర్స్, కిషోర్ 87.54 మీటర్స్, తర్వాత 87 మీటర్ క్రాస్ చేసిన మూడో భారత ప్లేయర్గా రోహిత్ నిలిచారు. ఈ ఏడాది ఆసియా గేమ్స్లో నీరజ్తో కలిసి బరిలోకి దిగనున్నారు. భారత్ వర్సెస్ ఐర్లాండ్ రెండవ T20 చివరి వరకు ఉత్కంఠంగా సాగిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది, వరల్డ్ ఛాంపియన్పై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత ఐర్లాండ్ 154 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోగా భారత్ 153 పరుగులు చేసి 9 వికెట్లకు పరిమితమైంది. కాగా తొలి 2 మ్యాచ్లు ఓడిన భారత్ T20 కెప్టెన్ల లిస్టులో పంత్ సరసన శ్రేయస్ చేరారు. 16 వరుస T20 సిరీస్ విజయాల తర్వాత భారత్కు దీంతో బ్రేక్ పడింది. ఇక 2008 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్వాలిఫికేషన్ వివరాలు ఐసీసీ IOC వెల్లడించారు. పురుషుల మహిళల T20 విభాగాల్లో 6 జట్ల చొప్పున ఆడనున్నాయి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో 5 జట్లను ఐసీసీ ర్యాంకుల ఆధారంగా నిర్ణయిస్తారు. 6వ స్థానాన్ని క్వాలిఫైయర్గా ద్వారా ఎంపిక చేస్తారు. December 31 నాటికి ఆతిథ్య యుఎస్ఏ టాప్ 15లో ఉంటే నేరుగా అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓటమితో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇవాళ నిన్న న్యూజిలాండ్తో జరిగిన 3వ టెస్ట్ ఆయనకు చివరిదిగా కాగా అందులో ఇంగ్లాండ్ 160 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 3 టెస్టుల సిరీస్ను 2-1తో కోల్పోయి స్టోక్స్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియోను ఇక చెస్విగాంలో భారత యువచేన క్రీడాకారిణి DVBJS Under-12 ప్రపంచ చెస్ టైటిల్ని గెలుచుకుంది. ఇది భారత చెస్కు మరొక గొప్ప విజయంగా నిలిచింది. మీరు వింటున్నారు గత వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు. ఇక కెనడా సూపర్ విక్టరీ, తొలిసారి రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ. ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ స్టేజ్లో జరిగిన తొలి మ్యాచ్లో కెనడా గెలిచింది. సౌత్ ఆఫ్రికాపై 1-0తో గెలిచి రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయ్యి ఆయన తొలి జట్టుగా నిలిచింది. కెనడా ఈ స్టేజ్ వరకు రావడం ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆఖరి క్షణంలో స్టీఫెన్ ఉస్తాకియో కొట్టిన గోల్తో గట్టెక్కింది. అటు తొలిసారి నాకౌట్స్కు వచ్చిన సౌత్ ఆఫ్రికా ఈ ఓటమితో నిష్క్రమించింది. నెదర్లాండ్స్ మొరోకో మ్యాచ్లో గెలిచిన జట్టుతో కెనడా తలపడనుంది.

జోర్డాన్తో మ్యాచ్లో 3-1 తేడాతో అర్జెంటీనా సూపర్ విక్టర్ సాధించింది. లీగ్ స్టేజ్ను హ్యాట్రిక్ విజయాలతో మిగిలింది. బెంచ్కు పరిమితం అవుతారనుకున్న స్టార్ ప్లేయర్ మిస్సీ సెకండ్ హాఫ్లో మైదానంలోకి అడుగుపెట్టి అదరగొట్టారు. 80 నిమిషంలో ఫ్రీ కిక్ను గోల్గా మార్చారు. ఇక తద్వారా ఫిఫా వరల్డ్ కప్లో వరుసగా 7 మ్యాచ్లో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఓవరాల్గా ఫిఫాలో 19 గోల్స్ నమోదు చేశారు.

ఒడిశాలో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కేరళం అథ్లెట్ అన్సీ సోజన్ చరిత్ర సృష్టించారు. లాంగ్ జంప్లో 6.88 మీటర్ల దూరం దూకి 2004 ఒలింపిక్స్ దిగ్గజం అథ్లెటిక్ అంజు జార్జ్ నెలకొల్పిన 6.83 మీటర్ల రికార్డును బ్రేక్ చేశారు. ఈ ఫిట్తో 22 ఏళ్ల తర్వాత సరికొత్త మైలురాయి ఏర్పడింది. ఇక హై జంప్లో సర్వేష్ కుషారే 2.31 మీటర్లు జంప్ చేసి తేజస్విన్ శంకర్ జాతీయ రికార్డ్ 2.29 మీటర్లు బద్దలు కొట్టారు. ఇవి గత వారంలో జరిగిన కొన్ని క్రీడల గురించిన విషయాలు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. అనంతరం పుస్తక పఠనం ప్రయోజనాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు వివరాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా క్రీడావలోకనం, గత వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్రపాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండవ విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మని ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

0: సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ పౌరులకు ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ అ డెవలప్డ్ నేషన్ ప్రీవియస్లీ వి వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్ లేకన్ అబ్ హమ్ ప్రివెంటివ్ ప్రమోటివ్ క్యూరేటివ్ ప్యాలియేటివ్ రీహాబిలిటేటివ్ ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బఢ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0 జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
2: देश भर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई को पूरा किया. हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े. अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स हैं, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है. तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ
3: వికసిత్ భారత్ జీ రామ్జీ అభి 1 జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95,682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయీ. రాశి కి పూరి వ్యవస్థా హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతాయే హై వో భీ పూరి కర్ లీ గయీ హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9వ తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జులై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలంగ

దానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం, ఆలయ బోర్డు, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2వ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజి కార్యక్రమం తర్వాత పాట వినండి. ఆరాధన చిత్ర కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అతడు ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు కవితా సుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

పాటకు వేలాయరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలో తర్వాత పాటను కోరినవారు మా కోసం, శ్రోతలందరి కోసం జోడీ చిత్రం నుంచి పాటను కోరారు. క్షమించండి, కొత్త జోడీ చిత్రం లేనందువల్ల పాత జోడీ చిత్రం నుంచి పాఠం వేస్తున్నాం. ఈ పాటను వినిపించగలని మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరి, తమన్ కుటుంబ సభ్యులు. వీరు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కోరారు. వీరి కోరిక మేరకు జోడీ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

కరికిలో తర్వాత పాటను కోరినవారు శ్రోతలు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ, నంద్యాల జిల్లా నుంచి. వీరి కోరిక మేరకు మనసులో మాట ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర బృందం పైన పాట ఆడారు. వీరి కోసం మనసులో మాట చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర బృందం పైన పాట వినిపిస్తాం.

మీరు వింటున్నారు పాటకు వేలాయిర కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు, తర్వాత పాటను కోరిన వారు శ్రీనివాసరెడ్డి, సుభాషిణి వారి కుటుంబ సభ్యులు గద్వాల నుంచి కోరారు. వీరి కోరిక మేరకు ఘర్షణ ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు పాటకు వేలయ్యారే కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు. తర్వాత పాటను కోరిన వారు పాటకు వేలయ్యారలో పూజాఫలం చిత్రం నుంచి పాటను కోరారు. కోరుతున్న శ్రోతలు సాయి మనీష్ కుటుంబ సభ్యులు. వీరు బెంగళూరు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు పూజాఫలం ఈ చిత్రం నుంచి ఘంటసాల పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా వినండి. రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనగు వీరు ఏలూరు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు చూడాలని ఉంది ఈ చిత్రం నుంచి. హరిహరన్ పాడిన పాట అడిగారు. సంగీతం మణిశర్మ. వీరి కోరిక మేరకు చూడాలని ఉంది ఈ చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట వినిపిస్తున్నాం, వినేయండి.

మీరు ఇంతవరకు పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌలరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచన

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.